హలో సార్, 5:36:15 16:17:18 మేము 5:36:28 29:29

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 13వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ.
1: ఆ పరమేశ్వరుడు తాను సృష్టించిన వాటినన్నింటినీ ఒక నియతమైన నియమబద్ధమైన పద్ధతిలో ప్రవర్తించేట్లు శాసించాడు. ఆ ప్రకారంగానే గ్రహ నక్షత్రాదుల గమనం, ఋతు పరివర్తనం, పశుపక్ష్యాదుల ప్రవృత్తి, వృక్షాలు పెరగడం నశించడం, పంటలు పండడం, ఇవన్నీ ప్రాకృతిక నియమాలను అనుసరించి ఒక క్రమ పద్ధతిలో నడిచిపోతుంటాయి. అంతా నియమబద్ధంగా నడిచేట్లు చేసిన ఈశ్వరుడు ఒక్క మానవ బుద్ధికి మాత్రం పూర్తి స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకనే ఒక్కొక్కని బుద్ధి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ బుద్ధిని కట్టడి చేయడానికై మనిషి తన విచక్షణా జ్ఞానంతో కూడిన వివేకంతో, సన్మార్గవర్తనంతో సద్వినియోగం చేసుకోవడానికి తగ్గ ధర్మాధర్మ ప్రబోధం, సద్గుణ అవలంబనకు కావలసిన జ్ఞానభాండాగారాన్ని కూడా అందించాడు. అది గ్రహించవలసిన అవసరం మానవుడికి ఏర్పడింది. లేదంటే మానవ జన్మ వృధా అవుతుంది. భవభూతి చెప్పినట్లు గుణపూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః అని లోకంలో సత్యం, ధర్మం, దయా, ప్రేమ ఇత్యాది సల్లక్షణములు కలిగిన వాడే గౌరవార్హుడు. కానీ స్త్రీలింగ పుంలింగ భేదములు కానీ వయస్సు కానీ అర్హత ప్రమాణాలు కానీ కావని చెప్పాడు. దీన్ని బట్టి గుణసంపదయే మానవ వికాసానికి మూలభూతం అవుతుందనడంలో వివాదం లేదు. ఆ సద్గుణములు బాల్యం నుండి విద్యార్థి దశ నుండి అలవర్చుకోవలసి ఉన్నది. మొక్కై వంగనిది మ్రానై వంగునా అని సదభ్యాసం చిన్నతనం నుండే రావాలి. దానికై తల్లిదండ్రులు పూనుకోవాలి. పెద్దవాడైన పిల్లాణ్ణి వ్యక్తిత్వ వికాస తరగతులకు పంపిస్తే సద్గుణ సంపత్తి కలుగుతుంది అనేది సందేహాస్పదమే. మన పురాణాలు, ఇతిహాసాలు, మహనీయుల చరిత్రలు ఇవన్నీ చెప్పాలి, చదివించాలి. నైతికత వైశిష్ట్యాన్ని తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత అటు తల్లిదండ్రులకు, ఇటు బోధకులకు ఉంది. మన పురాణ గాథలు గొప్ప లక్షణాలను బోధిస్తున్నాయి. బాలుడిగా ఉన్న ప్రహ్లాదుణ్ణి గూర్చి భాగవతంలో పోతన మహాకవి ఈ విధంగా పలుకుతాడు. తన యందు నఖిల భూతములందు నక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న మృత్యునికైవడి చే

సపోటా సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. సపోటా శాస్త్రీయ నామం ఎక్రస్ జపోటా. మన రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సపోటా అధికంగా సాగవుతోంది. సపోటాను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం అలాగే విటమిన్లని శరీరానికి అందజేస్తాయి. సపోటాని ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల సాగు చేయొచ్చు. దీనిని వర్షాధార పంటగా పెంచుతారు, కానీ మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాల వరకు కూడా నీటిని అందించాలి. కోస్తా ప్రాంతంలో పెరిగే సపోటా పంటకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇక అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల నేలల్లో కూడా ఈ సపోటా పెరుగుతుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలల్లో, ఉప్పు నేలల్లో కూడా నాటుకోవచ్చు. సపోటాలో ప్రధాన రకాల్ని గనక మనం చూసినట్టయితే పాల సపోటా మన రాష్ట్రంలో అధికంగా పెంచుతున్న ఈ రకం గుత్తుగా కాపు కాసే రకం. పండు చిన్న పరిమాణంలో ఉండి తీపి ఎక్కువగా ఉంటుంది. ఇక క్రికెట్ బాల్ ఈ రకం విషయానికి వచ్చినట్లయితే పండ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి, గింజలు అధికంగా ఉంటాయి. ద్వారపూడి రకం పండ్లు గుండ్రంగా, చిన్నగా ఉంటాయి. కాళీపత్తి రకం ఎక్కువ దిగుబడినిచ్చే రకం, తోలు మందంగా ఉంటుంది. ఇక PKM-1 దీన్ని హై డెన్సిటీ పద్ధతిలో నాటడానికి అనుకూలం. చెట్లు పొట్టిగా ఉంటాయి. PKM-3 ఈ రకం పండ్లు కోలగా, మధ్యస్థంగా ఉండి మెత్తటి కండను కలిగి ఉంటాయి. DHS-1, DHS-2 రకాల కాయలు కోలగా, పెద్దగా, తీయగా ఉంటాయి. వీటితో పాటుగా గురవయ్య గుత్తి, తగరం పూడి వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నాటే విషయానికి వచ్చినట్టయితే నాటడానికి ఎటు చూసిన 1 మీటర్ గుంతల్ని తీసి తవ్విన మట్టికి బాగా చివికిన 30 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల 2% పెరాథియాన్ పొడి మందు కలిపి గుంతల్ని నింపుకోవాలి. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం భూమి పైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకి పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండా కర్రపాతి ఊతమివ్వాలి. వేరుమూలం నుంచి పెరిగే పక్క కొమ్మల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. సపోటా తోటలో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే 1 నుండి 3 సంవత్సరాల వయసు గల చెట్లకి 50 గ్రాముల నత్రజని, 20 గ్రాముల భాస్వరం, 75 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 25 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 సంవత్సరాల వయసు గల చెట్లకి 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. 5 నుండి 8 సంవత్సరాల వయసు గల చెట్లకి 200 గ్రాముల నత్రజని, 80 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. 8 సంవత్సరాలు ఆ పైన వయస్సు గల చెట్లకి 400 గ్రాముల నత్రజని, 160 గ్రాముల భాస్వరం, 450 గ్రాముల పొటాష్తో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు నీటి ఎద్దడి రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. ఎదిగిన చెట్లకి 30 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చినట్టయితే ప్రతి చెట్టుకి వాతావరణాన్ని బట్టి 60 నుండి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఇవ్వాలి. లేత తోటల్లో, కాపుకు వచ్చిన తోటల్లో వేరుశనగ, కాయగూరలు సాగు చేసుకోవచ్చు. కలుపు నివారణకి గ్లైఫోసైట్ మందుని లీటర్ నీటికి 5 నుండి 8 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇక సపోటాలో కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాలు సరైన రూపు తెచ్చేందుకు కత్తిరింపులు అవసరమవుతాయి. ఎదిగే మొక్కలకి 3 అడుగుల్లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మల్ని తొలగించి ఆ తర్వాత 4 నుండి 5 కొమ్మల్ని ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మల్ని, లోపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మల్ని, నేలను తాకే కింది కొమ్మల్ని కత్తిరించుకుంటూ ఉండాలి. మొదటి 4 ఏళ్ల వరకు పూతను తొలగించాలి. అలాగే పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళాదుంపల్లాగా ఉన్నప్పుడు కోతకి వచ్చినట్టుగా గమనించి కోసుకోవాలి. అటువంటి కాయల చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయలు
చివర సన్నటి ముళ్ళు చేతితో తాకగానే ఊడిపోతుంది. ఈ విధంగా పరిపక్వమైన కాయల్ని చూసుకుని కోసుకోవాలి. సాధారణంగా 10 ఏళ్ల వయసున్న చెట్టుకి 1500 వరకు కాయల్ని, 15 ఏళ్ల వయసు పైబడిన చెట్లకి 2500 కాయల్ని, అలాగే 25 ఏళ్ల వయసు పైబడ్డ చెట్లకి 3000 వరకు కాయల్ని దిగుబడిగా ప్రతి సంవత్సరం పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పండించే కూరగాయల్లో టమాటో ఒకటి. మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లోనూ సంవత్సరం పొడవునా టమాటో సాగవుతోంది. టమాటాలో ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు సాగులో ఉన్నాయి. వీటికి సరైన ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టి అధిక దిగుబడులతో పాటు నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవచ్చు. తక్కువ ఎరువులు వేసి ఎక్కువ దిగుబడి తీసుకున్నట్టయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ప్రతి కిలో ఎరువుకు చేసిన ఖర్చు కూడా సమర్థవంతంగా తిరిగి దిగుబడి రూపంలో మనకి రావాలి. సాధారణ పద్ధతిలో వేసే ఎరువుల యాజమాన్యంలో మనం భూమిలో ఎరువును వేసి నీరందిస్తాం. దీనివల్ల చాలా వరకు ఎరువు మొత్తం నీటిలో కరిగిపోయి కొంత మొక్కలకి కొంత భాగం భూమి లోతు పొరల్లోకి, ఇంకొంత భాగం ఆవిరి రూపంలోనూ వృధా అయిపోతుంది. అలాగే పొలంలో ఉన్న అన్ని మొక్కలకు సమానంగా అందదు. కొన్నిసార్లు ఎరువు వేసిన 2-3 రోజులకి అధిక వర్షాలకి ఎరువు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయి నీటితో వృధాగా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆధునిక పద్ధతుల్లో డ్రిప్ పద్ధతి చాలా లాభదాయకమైంది. డ్రిప్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువుల్ని కూడా పంటలకి అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ అంటారు. టమాటో సాగులో ఫెర్టిగేషన్తో కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ప్రతి మొక్కకు ఎరువు ఒకే సమయంలో ఒకే మోతాదులో సమానంగా అందజేయగలుగుతాము. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, అలాగే మొక్కలకు ఏ దశలో ఎంత కావాలో ఆ దశలో తగినంత మోతాదుగా అందించవచ్చు. భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన టమాటో సాగు చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో ఫెర్టిగేషన్కు నీటిలో కరిగే సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్రత్యేకంగా ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ. భాస్వరం చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలి. ఇక ఫెర్టిగేషన్ చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల విషయానికి వచ్చినట్టయితే, ఫెర్టిగేషన్ చేయడానికి బిందు సేద్య పద్ధతి పొలంలో తప్పనిసరిగా ఉండాలి. నీటిలో కరిగే ఎరువులు మాత్రమే వాడుకోవాలి. దీనికి తగిన అనుభవం ఉండాలి. డ్రిప్పర్లు మూసుకుపోతూ ఉంటాయి కాబట్టి వాటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు అన్ని ఎరువుల్ని కలిపి వాడుకోలేము. కాల్షియం నైట్రేట్తో ఫాస్ఫేట్ లేదా సల్ఫేట్ వాడుకోకూడదు. డై అమ్మోనియం ఫాస్ఫేట్ కానీ, ఫాస్ఫరిక్ యాసిడ్ని కానీ ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ వంటి వాటితో కలిపి వాడుకోకూడదు. మన దేశంలో బోర్ల ద్వారా వచ్చే నీరు మాత్రమే బిందు సేద్యానికి వాడుతున్నాం, కానీ కాలువలు, చెరువుల నీటిని వాడడం లేదు. సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. మోతాదు ముందుగా లెక్కగట్టి వీటిని వాడుకోవాలి.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య 3వ లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన

0: డీజీ 100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యానాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: We honestly don't want to prepare youth for the jobs of yesterday. That we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పని దినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదలు అయితే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదలు అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ్, VBG రామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు VBG రామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రీ రాష్ట్రపతినా పెలిగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షే 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.1 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహ్ అద్య దెహ్రాదూననగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ అవుట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ అవుట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 5,00,000+ పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ అవుట్ పరేడ్ న కేవలం సైన్య పరంపరా అస్తి, అపితు రాష్ట్ర సేవాయాం సమర్పితానాం యువాధికారిణాం కృతే నూతన యాత్రయాః ఆరంభోపి అస్తి. కేంద్రీయ గురు ఉద్యోగ ఇస్పాత మంత్రిణా HD కుమారస్వామినా ఉక్తం యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వినిర్మాణ ఆధారిత వృద్ధేః వృత్త్యావసర నిర్మాణస్య చ విషయే అభూతపూర్వం మహత్వం ప్రదత్తం, యేన ఔద్యోగిక వృద్ధిః త్వరితాభవత్, బృహద్ వృత్త్యావసరాశ్చ కల్పితాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ అమెరికాదేశస్య విదేశ సచివేన మార్కో రూబియో ఇత్యనేన సహ వార్తాలాపం కృత్వా గల్ఫ్ ప్రదేశే US నౌసేనయా కృతాక్రమణస్య విషయే ప్రబలం విరోధం ప్రకటితం, యస్మిన్ 3 భారతీయాః నావికాః మృతాః. సామాజికాంతర్జాలీయ పటలే ఏకస్మిన్ లేఖే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ వాణిజ్యిక నౌవహనం విరుద్ధం ఏతాదృశాని ప్రాణఘాతక ఆక్రమణాని న్యాయోచితాని న సంతీతి. ఓమాన తటస్య తటే పలావ్ ధ్వజయుక్తస్య MT సెటెబేలో జలయానస్య ఉపరి అమెరికాదేశస్య ఆక్రమణే భారతీయదలస్య 3 సదస్యాః మృతాః, యేన నవదిల్ల్యా తీక్ష్ణ ప్రతిక్రియా ప్రదత్తా. रक्षामन्त्री राजनाथसिंहः दृढतया उक्तवान् यत् आपरेशन सिन्दूर अभियानस्य समये

0: निर्भरता एव अस्ति। दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्ड वृष्टिः अभवत्। वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं च अभवत्। भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया सञ्चेतना प्रसारिता अस्ति। आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते। अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति। क्रिकेट क्रीडायाम् अद्य हिमाचलप्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृङ्खलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तानदलं सम्मुखीकरिष्यति। क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः।
1: వన్ నాట్ 2.2 మెగా హెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణ భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 40వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా పద్యతోరణం శీర్షికన సుమతి శతిక పద్య పఠనం ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా అంతర్జాతీయ ఆల్బనిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డాక్టర్ శాంతి కిరణ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న అంశంపై డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇవన్నీ కూడా ఈ ఉదయం ప్రసారమయ్యే 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన కె నవీన్ కుమార్. 8:35 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ సహకారం. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం వారు సమర్పించే కార్యక్రమం విజయవాడ కేంద్ర సౌజన్యంతో. ఇక అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 స్టంప్డ్ సీజన్ 5th edition ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో జి హరికృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి చలసాని వసుమతి గారి అనుకూలం కథానిక, ఇంకా విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 ఫిలిం గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీ సాయి. 4:45 శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 5:00 ఫిలిం గీతాలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ డి సందీప్ రాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 ఫిలిం గీతాలు. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ అబౌట్ 2 మినిట్స్. 7:32 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్ధత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
2: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
1: అమెరికా నావికాదళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదిగ్గా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026 ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 40వ శ్లోకం.

పృథివ్యాం భూలోకంలో కానీ, దివి వా స్వర్గలోకంలో కానీ, పునః మరియు దేవేషు వా దేవతలలో కానీ, యత్ ఏ పదార్థము, ఏభిహి ఈ ప్రకృతిజైహి అనగా మూల ప్రకృతి నుంచి పుట్టిన, త్రిభిహి గుణైహి అనగా త్రిగుణాల చేత, ముక్తం స్యాత్ అనగా విడువబడినది అవుతుందో, తత్ అటువంటి, సత్వం జడ పదార్థం కానీ చేతన పదార్థం కానీ, న అస్తి లేదు, న తద్

అర్జున, చాలా పదార్థాలను గుణపరంగా విభజించి చూపించాను. ఇంతెందుకు? సృష్టి మొత్తం మీద ఇటు భూలోకంలో కానీ అటు స్వర్గలోకంలో కానీ, ఇటు మానవులలో కానీ అటు దేవతలలో కానీ ప్రకృతిజన్యాలైన త్రిగుణాలతో సంబంధం లేని జీవి లేదు, జడపదార్థము లేదు. ఈ విభజన దేనికంటే కర్మత్యాగం మంచిదా చెడ్డదా అనే విషయం తేలడం కోసం. కర్మ అనేది ప్రాపంచిక పదార్థాల మీద, మానవుల మీద, దేవతల మీద ఆధారపడి ఉంది. ఈ మూడు త్రిగుణమయాలే అని చెప్పడం కోసం భగవానుడు ఇప్పటి వరకు కొన్ని ప్రధానాంశాలను త్రిగుణపరంగా విభజించి చూపించాడు. కర్మకు మూలమైన సమస్త పదార్థ మానవ దేవతలందరూ త్రిగుణమయులే కనుక వీరిలోంచి జన్మించే ప్రతి కర్మ త్రిగుణమయమే. ప్రకృతి అంటేనే త్రిగుణాలు కదా. త్రిగుణాలు మూడు సామ్యావస్థలో ఉన్నప్పుడు దాని పేరు మూల ప్రకృతి. అది క్రియాకారి కాదు. గుణాలు విషమ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సృష్ట్యాది క్రియలు జరుగుతాయి. వైషమ్యావస్థలో ఉన్న గుణాలు మూల ప్రకృతి యొక్క వికార రూపాలు కనుక వాటిని ప్రకృతి జన్యాలు అనడంలో తప్పు లేదు. అందుకే భగవానుడు ఇక్కడ వైషమ్యావస్థలోని గుణాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో మనం గమనించవలసిన విషయం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కవిగా నివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంభువృధారా సుమతి. కవిగా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలి చను పొందినేయని వివిధాయుధ కౌశలంబు వృధారా సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా. ఇక్కడ ఏమంటున్నాడంటే అండి సుమతి శతకర్త, కవిగా నివా నివ్రాతయు అంటే అందులో నవరసభావాలు అన్నీ పలిగించకపోయినా ఏదో ఒకటి అందులో ఉండాలి. ఏ రసము లేకుండా ఒక పేరాన ముక్కలు చెక్కలు చేసేసి దాన్ని కవిత అని చేయమంటే అది కవిత కాదు, అతను కవి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని కవిగా పరిగణించలేము. అంటే కవిగా నివ్రాతయు అతను రాసిన దాన్ని మనం కవి రచనగా పరిగణించలేము. ఇక రెండవది నాతుల వలంపున్, అంటే అతివలు, అతివుల వలంపున్ యువతుల యొక్క ప్రేమ, అక్కడ కూడా నవరసభావాలు ఉండాలి. ఇప్పుడు ఊరికే ఎడమొహం పెడమొహంగా ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు కసురుకుంటూ అయితే ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు నవ్వుతూ అంటే అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటే అది ప్రేమ కాదు. ప్రేమలో కూడా ఆ జంటను చూస్తే ముచ్చట వేయాలి, మనకు చిరాకు వేయకూడదు. అలాంటి ప్రేమ ఉంటే మనకి కళ్ళగింపుగా చూడముచ్చటగా ఉంటుంది. అలా లేకుండా ఉన్న ప్రేమ వృధ, అంటే దాన్ని ప్రేమగా పరిగణించలేము. అలాంటి యువతుల దగ్గర ఉండే ప్రేమను ప్రేమగా పరిగణించలేము. ఇక మూడవది తవిలి చను పొందినేయని, మన ముందు ఒక అడవి పంది పరిగెత్తుతూ ఉంది, మనమేమో యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం, గదయుద్ధంలోనూ కత్తి యుద్ధంలోనూ విల్లంబులోనూ అంటే బాణం వేయడంలోనూ అన్నిటిలోనూ మనమేమో ఆరితేరిన వారు, మన ముందేమో వేటాడాల్సిన జంతువు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చంపలేకపోతే వివిధాయుధ కౌశలంబు హృదారా సుమతి, నీ ముందు వెళ్లే వేట వస్తువును నువ్వు చంపలేకపోతే నీ నైపుణ్యం నీ కౌశలం వృధా. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే అండి, సందర్భానుసారంగా మనకు వచ్చిన నైపుణ్యాన్ని ప్రదర్శించకపోతే ఆ విద్య వృధా. కవిత్వం రాసేటప్పుడు కవి రాసేటప్పుడు నవరసాలని పలికించాలి. అన్ని రసాలు పలికించకపోయినా కొన్ని రసాలనైనా తన రచనలో పలికించాలి, చూపించాలి. అతివలు కూడా అంతే, ప్రేమ చూపించేటప్పుడు కొంటెగానో లేకపోతే సరసంగానో విరసంగానో అలక ద్వారానో ప్రేమ ద్వారానో హాస్యం ద్వారానో కొన్నిసార్లు మునికంటి కోపం అంటాం కదండి, అంటే ఆ కోపంలో కూడా ప్రేమ కనపడుతుంది. ఇంటికి ఆలస్యంగా వెళితే కోపపడతారు, అంటే ఆ కోపం నువ్వు ఆలస్యంగా వచ్చావని కాదు, నువ్వు రాకపోతే మేము ఎంత కంగారు పడ్డాము అనే దుగతతో వచ్చిన కోపమే కానీ ప్రేమతో వచ్చిన కోపమే కానీ మన మీద నిజంగా ఉండ కోపం కాదు. అంటే ప్రేమ చూపించడంలో కూడా కోపం, అంటే అటువంటి అతివలు నవరసాల్లో ఏదో ఒక రసం ద్వారా ప్రేమ చూపించాలి. అలా కాకుండా ఊరికే వికారంతో నైరాశ్యంతో ప్రేమ చూపించారనుకోండి, వచ్చావా కూర్చో తిన్నావా ఇట్లా అంటే అది చూడముచ్చటగా ఉండదు. అలానే వివిధాయుధ కౌశలంబు, ఆయుధ విద్యలో ప్రజ్ఞ గలవాడు, నైపుణ్యం గలవాడు, ఎలాంటి నేర్పరితనమైనా వృధారా వ్యర్థమురా నవరసభావములు లేకుండా కవిత్వము నేర్వని వాడు రాసిన వ్రాతయు, నవరసభావము లేని స్త్రీ యొక్క ప్రేమ, తనకు ముందుగా పరిగెత్తుచున్న పందిని కొట్టలేని మానవుని నానావిధ ఆయుధముల యొక్క వాడుటలో నేర్పరితనము, ఇవన్నీ వృధా వ్యర్థము. ఇప్పుడు కవిగాని వాడు కవిగా ప్రవర్తిస్తే రేపు పొద్దున పండితుల సభలో మాట్లాడాల్సి వస్తుంది, అప్పటికప్పుడు చెప్పాల్సి వస్తుంది, అతను అభాసు పాలవుతాడు. ప్రేమ నటిస్తే యువతులు నిజంగా ప్రేమించాల్సిన చోట ప్రేమ లేదని బయటపెడితే అప్పుడు ఆ యువతులు కానీ యువకుడు కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే నైపుణ్యం లేనిదని నటిస్తే అడవి పంది వచ్చి మీద పడి రక్కేస్తుంది. అంటే మనకు వచ్చిన విద్యను కూడా సందర్భానుసారంగా ఎప్పుడు మన విద్యను ప్రదర్శించాలో అప్పటి తప్పనిసరిగా ఆ విద్యను ప్రదర్శించాలి, లేకపోతే ఆ విద్య వృధా. చివరిగా పద్యం కవిగా నివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేని వివిధాయుధ కౌశలంభు వృధారా సుమతి. కవిగా నివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేని వివిధాయుధ కౌశలంభు వృధారా సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం డాక్టర్ శాంతికిరణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: ప్రతి సంవత్సరం జూన్ 13న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. చర్మం, తల వెంట్రుకలు, కంటి చూపు కలిగేటువంటి సమస్యల ఆల్బినిజంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు మనోధైర్యం కల్పించడం, వాళ్ళని గౌరవించుకోవడం, వారి పట్ల వివక్షను రూపుమాపడం, జన్యుపరమైనటువంటి ఈ సమస్య పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అసలు ఈ ఆల్బినిజం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, చికిత్సా విధానాలు, నివారణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలన్నీ మనకు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ శాంతికిరణ్ గారు. నమస్కారం డాక్టర్ శాంతికిరణ్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ శాంతికిరణ్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణులు, డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు మిమ్మల్ని, వైద్య సేవలు అందిస్తున్నారు కదా. డాక్టర్ గారు చెప్పండి, ఆల్బినిజం అని చెప్పి అంటుంటారు, ఈ ఆల్బినిజం అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది?
2: ఆల్బినిజం అనేది ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితి. వ్యాధి అనడం కన్నా ఒక జన్యుపరమైన పరిస్థితి, ఒక సమస్య అనుకోవడం కరెక్ట్. దీనిలో ఏంటి అంటే మన చర్మం కానీ, జుట్టు కానీ, కళ్ళు కానీ రంగు లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే పూర్తిగా తెల్లగా కానీ, జుట్టు అయితే బ్లాండ్ హెయిర్ అంటే గోల్డ్ కలర్ హెయిర్ కానీ అలా ఉంటుంటుంది. ముఖ్య కారణం ఏంటి అంటే పిగ్మెంట్ అంటే మెలనిన్ అనేది ఉత్పత్తి కాకపోవడం. మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జీన్స్లో జరిగే మ్యూటేషన్స్ అంటే తెలుగులో అనుకోవాలంటే ఉత్పరివర్తన ద్వారా వస్తుంటుంది అన్నమాట. దీన్నే మనం ఆల్బినిజం అంటాం.
1: డాక్టర్ గారు, ఆల్బినిజం అనేటువంటిది ఇది ఒక వ్యాధి కాదు, ఒక జన్యుపరమైనటువంటి సమస్య అని చెప్పారు. అయితే ఆల్బినిజం ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయని అంటుంటారండి, ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయండి?
2: ఎందుకంటే ఇది కేవలము మెలనిన్ అనేది పిగ్మెంట్, అది రంగు అనేది కేవలం చర్మంలోనే కాదు, ఆప్టిక్ నర్వ్, రెటీనా వాటిల్లో కూడా ఉంటుంటుంది. అదేంటంటే వాటి పనితీరు, అసలు పని చేయడానికి ఒక రెటీనా కానీ, కళ్ళు, ఆప్టిక్ నర్వ్ పనిచేయడానికి అది కావాలి. సో ఎప్పుడైతే అది లేకుండా ఉంటుందో మెలనిన్ అనేది ఆ భాగాల్లో, ఈ పని చేయడం కూడా, పనితీరు కూడా తగ్గిపోతుంటుంది. సో వాళ్ళల్లో ఏమవుతుంటుంది, రెటీనా సరిగ్గా ఉండదు, ఆప్టిక్ నర్వ్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా ఏమవుతుంది, దృష్టిలోపం, లో విజన్ ఉంటుంటుంది, కళ్ళు అసంకల్పితంగా అటు ఇటు కదుపుతూ ఉంటారు, దాన్నే నిస్టాగ్మస్ అంటారు వాళ్ళలో. రెండోది మెల్లకన్ను కూడా రావచ్చు, స్ట్రాబిస్మస్. సో యూజువల్గా ఏంటి అంటే వీళ్ళల్లో కనుపాప కలర్ మాత్రమే కాదు, ఫోటోఫోబియా అంటే వెలుతురు చూడంగానే వాళ్ళకి చికాకుగా ఉండడం, విజన్ బ్లైండ్నెస్ రావడం, కొంచెం నిస్టాగ్మస్, స్ట్రాబిస్మస్ ఇటువంటివి కూడా ఉంటుంటాయి. కేవలం ఏంటంటే స్కిన్ని చూడంగానే, చర్మాన్ని చూడంగానే వాళ్ళని గుర్తిస్తాం, ఓ వీళ్ళకి ఆల్బినిజం ఉంది అని. కానీ అసలు వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంది కళ్ళకి కలిగిన సమస్య వలన. దానికి వాళ్ళకి మనం హెల్ప్ ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళకి దానికి కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది.
1: అంటే మొత్తం మీద ఈ మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం, పిగ్మెంట్ అని అన్నారు, అది అంత ప్రభావాన్ని చూపుతుంది కంటి మీద, రెటీనా కవర్
2: లేకపోవడం మూలంగా.
1: డాక్టర్ శాంతికిరణ్ గారు, ఇప్పుడు ఈ ఆల్బినిజం ఉన్నటువంటి వారు ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎండని చూడకుండా సున్నితంగా ఉంటారని చెప్పి ఇలా అంటుంటారు, కారణం ఏంటండి?
2: యూజువల్గా మెలనిన్ అనేది ఏంటి అంటే న్యాచురల్గా ఆ భగవంతుడు ఇచ్చిన ఒక సన్స్క్రీన్ లాంటిది మనకి, చర్మానికి కానీ ఏదన్నా. సో ఆ సన్స్క్రీన్ అనేది మనలో లేకపోతే ఏమవుతుంది, ఆ యూవీ కిరణాలు లైక్ యూవీ రేడియేషన్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా స్కిన్ మీద పడి బర్న్ అవుతుంటుంది ఫస్ట్. సో నాట్ లైక్ క్యాన్సర్ డైరెక్ట్గా వచ్చేది, ముందు వాళ్ళల్లో స్కిన్ బర్న్ అయిపోతుంది అన్నమాట. నల్లగా ఉన్నాము అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా మెలనిన్ అనేది ఎంత ఉపయోగమో చూడండి, అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది లేకపోవడం వలన ఏమవుతుంది, వెంటనే కాలుతుంది చర్మం, ఫస్ట్ కాలుతుంది. అది రోజు జరుగుతుంది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఆ స్కిన్లో ఉన్న కణాల్లో డిఎన్ఏ మార్పు చెందుతుంది, మార్పు చెంది క్యాన్సర్ కణాల కింద మారి మెలనోమాలు, స్క్వామస్ సెల్ కార్సినోమాలు లాంటివి మార్పు చెందుతుంటాయి.
1: క్యాన్సర్
2: క్యాన్సర్ అదే ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఎవరైనా ఈ ఆల్బినిజం ఉన్నవాళ్ళలో కళ్ళు కూడా ఉంటాయి కదా, వాళ్ళు డైరెక్ట్గా సూర్యరశ్మిని చూడలేరు, అందుకే వాళ్ళకి ఫోటోఫోబియా వస్తుంది. ఈ మెలనిన్ ఉండదు కదా లోపల, చాలా బ్రైట్గా అలాగ ఉంటుంది అనమాట, ఇంకా వాళ్ళు తొందరగా చూడలేరు, అప్పుడు కూడా వాళ్ళకి కళ్ళ సమస్యలు, విజన్ బ్లైండ్నెస్ అవన్నీ వస్తుంటాయి.
1: ఈ ఆల్బినిజం ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా చర్మానికి సంబంధించి కూడా క్యాన్సర్ ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి వైద్యులు చెబుతుంటారు. ఈ చర్మ క్యాన్సర్ ప్రమాదం ఆల్బినిజం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెబుతారు, కాబట్టి ఎందువల్ల, ఏమిటి, దీని గురించి ఒకసారి చెప్పండి.
2: అంటే ఇప్పుడు అనుకున్నాం కదా మెలనిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సూర్యరశ్మి కిరణాల నుంచి, యువి రేడియేషన్ నుంచి, అది ప్రొటెక్షన్. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తొలగిపోయిందో, ఆ పైన అడ్డు పొరలు తొలగిపోయిందో, డైరెక్ట్గా యువి రేడియేషన్ వెళ్ళి మన కణాలని డిఎన్ఏలో మార్పులు తెస్తుంటుంది. యువి రేడియేషన్, అల్ట్రా వయలెట్ రేడియేషన్, అది వరకు ఏంటంటే ఎక్కడో బాగా ఫెయిర్ స్కిన్డ్ పీపుల్ లైక్ ఆస్ట్రేలియా ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. కానీ ఆల్బినిజం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే అసలు పిగ్మెంటే ఉండదు, కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ మెలనోమా కానీ, స్క్వామస్ సెల్ కార్సినోమాస్ కానీ, స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో.
1: డాక్టర్ గారు, మరి ఇవాళ రోజున వైద్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ మెడికల్ మేనేజ్మెంట్స్, ట్రీట్మెంట్లు రకరకాలుగా వచ్చేసినాయి కదా అందుబాటులో, మరి ఈ ఆల్బినిజాన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఏమైనా ఉందా?
2: ఆల్బినిజాన్ని పూర్తిగా నయం చేసే చికిత్స అయితే ఇప్పటి వరకు మనుషులలో అయితే అటువంటి ప్రయోగాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చేయలేదు. కానీ యానిమల్ మోడల్స్ అంటాం కదా, యానిమల్స్లో అయితే జరుగుతూ ఉన్నాయి, జీన్ థెరపీస్ ఆర్ ఎంజైమ్ థెరపీస్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, కానీ మనుషుల్లో అయితే జరగలేదు. కానీ మనకి ఏంటి అంటే మనుషుల్లో ఇప్పటివరకు అయితే మనం ఇలా ఆల్బినిజంని ట్రీట్ చేయలేం, కానీ వాళ్ళల్లో వచ్చే క్యాన్సర్ని కానీ కళ్ళకి సంబంధించిన సమస్యల్ని కానీ మనం ట్రీట్ చేసుకోగలం. ఎలా, ఇప్పుడు స్కిన్ క్యాన్సర్లు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు బర్న్ అవుతుంటుంటుంది స్కిన్ బయటకు ఎండకెళ్ళంగానే, సో ఎప్పుడు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి థిక్గా లేయర్లాగా, దానిపైన వాళ్ళు ఒక కాటన్ క్లాత్స్ ఫుల్ హ్యాండ్స్వి అలాంటివి వేసుకొని తిరగాలి ఎండలో. అది కూడా వాళ్ళు మధ్యాహ్నం ఎండలో అవాయిడ్ చేయడమే బెటర్, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తిరగటం బెటర్. మార్నింగ్ మధ్యాహ్నం ఎండలో ఇక అలా వెళ్ళిపోతాము అంటే కుదరదు అది. అండ్ దెన్ కళ్ళు, కళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఏదో ఒక సన్ గ్లాసెస్ పెట్టుకోకూడదు. ఆఫ్థమాలజిస్టులు కళ్ళ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన యూవీ ఫిల్టర్స్ ఉంటాయి, అలాంటివే వాడాలి. యూవీ ఫిల్టర్డ్ సన్ గ్లాసెస్ ఉంటాయి, అలాంటివి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళని అడిగి వాళ్ళ సలహా మేరకు ఆ కళ్ళద్దాలు వాడాలి. అలాగే డెర్మటాలజిస్టుల సలహా మేరకు సన్స్క్రీన్స్ కూడా ఉంటుంది, ఎస్పీఎఫ్ 30+ అని, 50+ అని, ఇప్పుడు 100+ అలా కూడా వస్తున్నాయి. సో వాళ్ళకి సరిపడా సన్స్క్రీన్ పిల్లల్లో ఒక రకం, పెద్దవాళ్ళల్లో ఒక రకం, అలాంటివి వాడుకోవాలి.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఇప్పుడు ఈ ఆల్బినిజం ఉన్న వ్యక్తులు వీళ్ళు ప్రత్యేకంగా కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు చెబుతారా మీరు?
2: వీళ్ళని కాపాడుకోవడం జాగ్రత్తలు సరే, లైక్ ఇప్పుడు చెప్పాను కదా సన్స్క్రీన్ కానీ, దుస్తులు కానీ, వాళ్ళు ఎప్పుడు తిరగాలనే టైమింగ్స్ కానీ, అండ్ ఉదయం సాయంత్రం అట్లా పెట్టుకోవడం కానీ, అండ్ కళ్ళకి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి, లైక్ ఆఫ్థమాలజీ చెకప్ కానీ, కళ్ళ డాక్టర్ల దగ్గరికి కానీ, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ రెగ్యులర్గా అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి అన్నా వెళ్ళి స్కిన్ మీద ఏమైనా మార్పులు వస్తున్నాయా. అది ఇనీషియల్గా క్యాన్సర్ అంటే అట్లా క్యాన్సర్ కణాలు వచ్చేది ముందే, సో చిన్ని చిన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళ స్కిన్ మీద, థిక్ అవుతుంటుంది ఒక చోట అలాగా, అవన్నీ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో అదొక జాగ్రత్త అనేది, ఎక్స్ట్రా కేర్ అదొకటి తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి వాళ్ళు, వాళ్ళ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్త.
1: ఈ ఆల్బినిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహార విహార నియమాలు ఏమైనా పాటించడం కానీ అలా ఏమైనా చేయాలనా?
2: అట్లా ప్రస్తుతానికైతే అలా ఏం లేదు, వాళ్ళు నార్మల్, మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలానే వ్యవహరించవచ్చు, అట్లానే తినొచ్చు. అంతేగాని ప్రత్యేకమైన ఆహారము, ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు లేదు. అందరికీ వర్తించేదే వాళ్ళకు కూడా
1: మంచి
2: పోషక విలువలు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. నాట్ లైక్ జంక్ ఫుడ్లు, అవి ఎప్పుడైనా ఎవరైనా అవాయిడ్ చేయాల్సిందే. అంతే, కంటికి వంటి స్కిన్కి మంచిది ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు అలాంటివి అండ్ కొంచెము నెయ్యి అలాంటివి వేసుకొని తినడం మంచిది.
1: ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఆరోగ్యం సంబంధించి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పిల్లల్లో ఆల్బినిజం గుర్తించినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా
2: తల్లిదండ్రులు యూజువల్గా బాగానే జాగ్రత్తలు, అంటే వాళ్ళు యూజువల్గా ఇలా ఆల్బినిజం చైల్డ్ రాగానే వాళ్ళు కన్సల్ట్ అవుతారు కదా, పీడియాట్రిషియన్ ఫస్ట్, తర్వాత డెర్మటాలజిస్ట్, వాళ్ళకి ఇవన్నీ వస్తూ చెప్తుంటాం. సో ఈ స్కిన్ ఇంపార్టెంట్, ఇలా పంపించకండి మీ పిల్లాడిని, అవుట్డోర్ గేమ్స్ కన్నా ఇండోర్ని ప్రిఫర్ చేసుకోండి గేమ్స్ ఆడిచ్చేటప్పుడు అలా అని చెప్పి ఐసోలేట్ చేయకూడదు. నువ్వేం ఆడొద్దు, నువ్వు అసలు వెళ్ళొద్దు అనకూడదు. టైమింగ్స్ మార్చండి. వాళ్ళు వేసుకునే బట్టలు ఇప్పుడు మనకి మార్కెట్లో సన్స్క్రీన్ టీషర్ట్స్ అని, సన్స్క్రీన్ బట్టలు అని చాలా వస్తున్నాయి. సో లెట్ దెమ్ వేర్, అవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు వాళ్ళు. టైమింగ్స్ మార్చండి, గేమ్ మార్చొచ్చు, ఆడే విధానం. ఓ ఎండలో వెళ్ళి ఆడేయక్కర్లా కదా, కొంచెం నీడలో ఆడే ఆటలు ఆడొచ్చు. అయితే ఇది ఇంట్లో తల్లిదండ్రులు, కానీ పిల్లలు ఎక్కువ టైం స్కూల్లో ఉంటారు. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు అంటే టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆయాలు కానీ, లేకపోతే లైక్ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండాలి దీని గురించి. సో ఆ పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి కనపడదు బోర్డు, వాళ్ళని ముందు బెంచ్లో కూర్చోబెట్టాలి. మ్యాగ్నిఫైయర్స్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి అవి అవి చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏమి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏమి ఉండరు, కొంచెం అన్ఎడ్యుకేటెడ్, కొంచెం తెలియని పేరెంట్స్ ఉంటారు, కానీ టీచర్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు అక్కడ. సో ఆవిడ అవగాహన పెంచుకోవాలి ముందు, ఆ పిల్లల్ని ముందు కూర్చోబెట్టడం పెట్టి వాళ్ళని ముందు, అండ్ మిగతా పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. సో మీరు అలా డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళని వింతగా చూడకూడదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతున్నారు కదా, వాళ్ళందరూ కలిసి వాడికి సహాయం చేయగలగాలి ఈ పిల్లలందరూ. సో అటువంటివి చిన్ని చిన్ని చేసుకుంటుంటే ఆ పిల్లలు ఏంటి అంటే ఐసోలేట్ అవ్వరు, సపరేట్గా ఫీల్ అవ్వరు. ఫీల్ అవ్వకుండా వాళ్ళు అందరితో కలిసి తిరుగుతానికి ఉపయోగపడుతుంది.
1: ఏ వయసులో ఈ ఇబ్బంది రావచ్చు, అలాగే వయోధికుల్లో కూడా వచ్చే అవకాశం ఉందా కూడా చెప్పండి.
2: రావడం రావడమే చిన్నపిల్లల్లో నుంచే బయటపడుతుందండి. అంటే డిపెండ్స్ అన్నమాట ఆ ఎంజైమ్ లెవెల్స్ని బట్టి. అసలు లేదనుకోండి, అంటే రకాలు ఉంటుంది ఇందులో కూడా, టైప్స్ ఆఫ్ ఆల్బినిజం ఉంటుంది. ఆక్యులోక్యుటేనియస్ ఆల్బినిజం అంటారు, అంటే కళ్ళు స్కిన్ రెండు ఉంటాయి, ఓన్లీ స్కిన్ ఒకటే ఉంటుంది అట్లా అనమాట. టైప్స్ ఉంటుంటాయి ఇందులో. సో ఓన్లీ వాళ్ళ ఎంజైమ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. అసలు పూర్తిగా లేదనుకోండి, లేకపోతే వాళ్ళకి ముందే బయటేస్తుంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ అసలు పూర్తిగా స్కిన్ పాలిపోయి అసలు లేకుండా అలా ఉంటుంది. ఎంజైమ్ లో ఎంజైమ్ లెవెల్స్ ఉందనుకోండి, వాళ్ళకి అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ పాలిపోతూ ఉంటారు, అట్లా ఉంటుంది అన్నమాట, తెల్లగా అయిపోతుంటుంది. అది ఏమీ సడన్గా ఏమీ రాదండి, ఒక మధ్య వయసులో అలా ఏమీ రాదు. అది జెనెటిక్ మ్యూటేషన్ కాబట్టి, అది జెనెటిక్ సమస్య కాబట్టి అది పుట్టుకతోటే వచ్చేస్తుంది. అంతేగాని ముసలి వాళ్ళల్లో అది వచ్చేది వేరు, వేరే బొల్లి అలాంటివి ఉంటాయి చూసారు అవి అన్నమాట, అవి ఆటో ఇమ్యూన్.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఇప్పుడు ఇది అంటువ్యాధి కాదు అనేటువంటిది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది డాక్టర్ గారు, మరి ఇది ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలా?
2: ప్రజల్లో అవగాహన అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు మెయిన్గా పిల్లలు అనుకోండి, స్కూల్స్లో ఎడ్యుకేట్ అవ్వాలి. అదే కాలేజెస్లో వెళ్ళారు అనుకోండి, టీ కళాశాలల్లో మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది కండక్ట్ చేశారు అట్లానే చిన్ని చిన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డాక్టర్ల ద్వారానే అవుతాయి. కానీ వీళ్ళకు ఒక సొసైటీస్ కూడా ఉంటాయి, ఆల్బినిజం సొసైటీస్ అని అట్లా ఉంటాయి. మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, యూ జాయిన్ యాజ్ అందులో మెంబర్ కింద మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దే సిట్ టుగెదర్, వాళ్ళ సమస్యలు వాళ్ళకి అర్థమవుతుంటాయి. అండ్ టీవీ ద్వారా, ఇప్పుడు ఈ రేడియో ద్వారా కానీ, లైక్ సోషల్ మీడియా ద్వారా కానీ మనం అవగాహన పెంచవచ్చు ఇది అంటువ్యాధి కాదు. కొన్ని దేశాల్లో అయితే దీన్ని ఒకలాంటి బ్లాక్ మ్యాజిక్ అని అలాగా కూడా ఫీల్ అవ్వి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు. అందుకే ఎందుకు దానికి ప్రత్యేకమైన రోజు పెట్టారు, ఎందుకు ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే ఇది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ మీద దాడులు ఆపమని, వాళ్ళని నార్మల్గా చూడమని చెప్పడానికి పెట్టారు. ఇది యాక్చువల్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి కాదు మనం తెచ్చుకోవాలి ముందు. సో ఇది ఏమీ లైక్ వాళ్ళేమీ తప్పుగా ఏం లేదు, అది ఏదో జెనెటిక్ మ్యూటేషన్, అది మనం చేయగలిగింది ఏమి కాదు, అది ఎవరికి వస్తుందో కూడా చెప్పలేం.
1: ప్రభుత్వాలు ఈ ఆల్బినిజం ఉన్నటువంటి వాళ్ళకి దీనికి సమగ్రమైనటువంటి వైద్య చికిత్సలు అవనివ్వండి, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అవనివ్వండి, మనోధైర్యం ఇవ్వడం.
2: యాక్చువల్గా వీళ్ళని ఏమిటి అంటే లైక్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ కింద చేర్చారు వీళ్ళని 2016లో. RPWT అంటే యూజువల్గా వీళ్ళలో కంప్లీట్ బ్లైండ్నెస్ ఏం ఉండదు, కానీ కొంచెం కొంచెం రాను బ్లైండ్నెస్కి వెళ్తుంటారు. సో లో విజన్ ఆర్ బ్లైండ్నెస్ వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కల్పించారు ప్రభుత్వం. ఏంటేంటి అవి? UDID కార్డ్ అంటే ఏంటి, యునీక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ట్రావెల్ కన్సెషన్స్ ఉంటాయి వీళ్ళలో, ప్రయాణాల్లో కన్సెషన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెన్షన్ స్కీమ్ అనేది వస్తుంది వీళ్ళకి. అండ్ కోటాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషనల్ కోటాలు, వీటన్నిటిలోనూ కోటా ఉంటుంది, రిజర్వేషన్ అట్లా. సో ఈ అన్ని స్కీమ్స్ గురించి వీళ్ళు తెలుసుకోవాలి. సో దట్ ఏంటంటే వీటిని వాడుకొని నార్మల్ లైఫ్, ఇండివిజువల్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి, వాళ్ళు నార్మల్గా జీవితం సాగించడానికి ఉపయోగపడుతుంటాయి.
1: డాక్టర్ గారు, మీ అనుభవంలో మీ ప్రాక్టీస్లో ఆల్బినిజంతో బాధపడేటువంటి వారు వస్తూ ఉంటారా? అలాగే మీకంటూ ఒక అసోసియేషన్ ఉంటుంది, డెర్మటాలజిస్టుల యొక్క అసోసియేషన్, వీరందరూ ఏదైనా ఆయా సందర్భాలను బట్టి ఇలాంటి సమస్యలకి ఓ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి కానీ చేస్తుంటారండి ఏమన్నా?
2: వస్తుంటారండి. అంటే యూజువల్గా ఎప్పుడు వస్తుంటారంటే వీళ్ళు కొంచెం చిన్నపిల్లల్ని తీసుకొస్తుంటారు, మేడం ఏంటిది ఇలాగా ఉంది అనేది. అక్కడ తర్వాత వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఉంటే ఫాలోఅప్కి వస్తుంటారు. ఇలా అవేర్నెస్ డేస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆల్బినిజం అవేర్నెస్ డేస్, అప్పుడు వాళ్ళని ఒక్కొక్కసారి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మా అసోసియేషన్ ఎక్కడ అంటే అక్కడ మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది అక్కడ కానీ, లేదంటే ఒక గ్యాదరింగ్ వాళ్ళనే పిలిచేసేసి అందరినీ పేషెంట్స్ని, సో మీకు ఇలాంటివి ఉన్నాయి ఇలాగ అవకాశాలు, సో ఇలా కేర్ తీసుకోండి అని ఒకేసారి మనం చెప్పడానికి వీలవుతుంటుంది. సో మనం అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటామండి. ఇండియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అండ్ వెనేరియాలజీస్ అసోసియేషన్ ఉంటుంది.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఈ ఆల్బినిజం సమస్యకు సంబంధించి ప్రతి ఒక్కరికి మీరిచ్చే సూచనలు ఏంటి?
2: అంటే యాక్చువల్గా చెప్పాలంటే అండి, మనం ఇవ్వాల్సింది ఏంటంటే సమానత్వం మరియు గౌరవం. యాక్చువల్గా చెప్పాలంటే సహానుభూతితో కూడిన సమాజాన్ని ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప జాలి చూపించడం, అయ్యో అనడం అలాంటి అవసరం లేదు ఎవరికి. వాళ్ళని వాళ్ళలాగా బతకని ఇచ్చేస్తే చాలు, ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం ఊరికూరికే. సో సహానుభూతి కావాలి, నాట్ సానుభూతి. అందుకే ఈ ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే యొక్క థీమ్ కూడా ఏంటంటే ప్రౌడ్లీ ఇన్ మై స్కిన్, ఐఎమ్ లివింగ్ ప్రౌడ్లీ ఇన్ మై స్కిన్, సెలబ్రేటింగ్ ఆల్ స్కిన్ టోన్స్ అనేది దీని థీమ్. అంటే ప్రతి రంగు గొప్పదే, నా రంగుతో నేను హ్యాపీగా ఉంటున్నాను అనేదే దీని థీమ్.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శాంతి కిరణ్ గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి, థ్యాంక్స్ అండి.
0: మీరింతవరకు అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం డాక్టర్ శాంతి కిరణ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: కార్యక్రమంలో ఇప్పుడు హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ అంశాన్ని గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వినండి.
4: గుండె ఆరోగ్యానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా కొంత ఆలోచన చేయవలసినటువంటి విషయం. హృదయ స్పందన అంటే గుండె ఒక లయబద్ధంగా లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఈ హృదయ స్పందన ఆధారంగానే మొత్తం మానవ జీవితం అంతా కూడా నడుస్తోంది. హృదయ స్పందనని వేగవంతం చేసేటువంటి వ్యాయామాలు అంటే ఏరోబిక్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటాం, ఇలాంటి వ్యాయామాలు మాత్రమే గుండె జబ్బులు నివారించడానికి లేదా గుండె జబ్బుల్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి అని ఒక అభిప్రాయం బలంగా ఉంది. కానీ యోగా అనేటువంటిది శరీరానికి వ్యాయామం ద్వారా శక్తినివ్వటమే కాకుండా మనసుని శాంతపరిచి గుండె ఆరోగ్యానికి నిజమైన ఒక రక్షణ కవచంగా ఉపయోగపడేలాగా యోగా చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. హృదయ సంబంధ వ్యాధుల్లో అంటే హార్ట్అటాక్ కానివ్వండి, గుండె పెరగటం కానివ్వండి, గుండెలో కవాటాలు సరిగా లేకపోవడం కానివ్వండి, ఈ గుండెకి సంబంధించినటువంటి హృదయ వ్యాధులు ఏవైనా సరే వాటిల్లో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇటీవల కాలంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. గుండె జబ్బులు మనసుతో ముడిపడిన అంశాలు కాబట్టి మానసికమైన ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా గుండె మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు అనేవి మనసుతో ముడిపడినటువంటి అంశాలు. కాబట్టి మానసిక ప్రశాంతతనిచ్చే యోగా నిస్సందేహంగా గుండెని బలపరిచే ఒక ఔషధ ప్రయోజనాన్ని సాధిస్తుంది అని చెప్పిన మనం చెప్పక తప్పదు. జీవితం అనేటువంటిది ఒక సంగీతం అని అనుకుంటే యోగా అనేటువంటిది శరీరము మనసు కలిపి పాడేటువంటి యుగళగీతం లాంటిది అనొచ్చు. ఇది ముఖ్యం, శరీరము మనసు రెండింటి మీద ప్రభావం చూపించేటువంటి శక్తి యోగాకి ఉంది అనేటువంటిది దీంట్లో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం అన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరానికి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. యోగా అంటే శాస్త్ర ప్రకారం యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. చిత్తవృత్తుల్ని నిరోధించేటువంటి ఒక శాస్త్రీయ విధానం. చిత్తవృత్తులు అంటే ఏంటి? ఇచ్చ, ద్వేషం, సుఖం, దుఃఖం ఇలాంటి మనసుకి సంతోషాన్ని కానీ లేకపోతే మనసుకి కష్టాన్ని ఇబ్బందిని బాధని కలిగించేటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రవృత్తుల్ని నిరోధించేటువంటి శక్తి యోగా అనేది ఉందని చెప్పినని యోగాకి సంబంధించినటువంటి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఇటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనిషి కుంగిపోకుండా అలాగే మంచి బాగా ఉత్తేజపూరితంగా మంచి అంతా చాలా గొప్పగా జరిగిపోయి నా అంతవాడు లేడు అని చెప్పినని పొంగిపోకుండా మనిషిని సమస్థాయిలో నిలబెట్టేటువంటి సాధనం యోగా. ఈ మాట వల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే యోగా అనేటువంటిది మన మానసిక ప్రవృత్తుల్ని సమస్థితిలో మనిషిని మానవుడిగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఎటువంటి గర్వము లేకపోతే అహంకారము ఇలాంటివి కలగనివ్వకుండా చేసేటువంటి ఒక మానసికమైన సమస్థితిని శరీరంలో మనసులో నిలబెట్టేటువంటి శక్తి యోగాకి ఉంది అని దీని భావం అన్నమాట. కేవలం శరీర వ్యాయామము లేక ముక్కు మూసుకుని గాలి పీల్చి ఇంకో ముక్కులోంచి వదిలిపెట్టడం ఇంత మాత్రమే యోగా అని అనుకుంటే అది పొరపాటు. దాని గురించి ఇంత మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఏ యోగా వలన మనసుకి శరీరానికి శక్తి, శాంతి మరియు సమతుల్యత పెరుగుతాయో ఆ యోగా వల్ల గుండె జబ్బులు అదుపులోకి ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. యోగనిష్ట కలిగినటువంటి వ్యక్తి స్వయంగా శాంతిని పొందుతాడు. ఒక మనిషి శాంతాన్ని పొందినట్టయితే తన చుట్టూ ఉన్న మనుషులను కూడా శాంతపరచగలుగుతాడు. ఒక మనిషి అశాంతితో ఉంటే అందరికీ అశాంతి కలుగజేస్తాడు. కాబట్టి తను శాంతిగా ఉంటూ శాంతిని అందరికీ పంచిపెట్టేటువంటి శక్తి మనిషికి కలిగేలాగా చేసేటువంటిది యోగా అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గుండె జబ్బులకు తానవ్వక, నొప్పించక, తప్పించుకు తిరిగేటువంటి ఆ తత్వం మనిషికి అలవడాలి అంటే ఖచ్చితంగా యోగా అనేటువంటి ఒక ఉత్తమమైన మార్గం అతనికి తోడ్పడుతుంది అని దీని భావం అన్నమాట. మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు ఇలాంటి వాటి స్థాయిని కూడా నియంత్రించడం, తగ్గించడం, గుండె స్పందనల్ని తగ్గించడం, గుండె అతిగా కొట్టుకోకుండా తగ్గించడం, అలాగే చాలా తక్కువసార్లు కొట్టుకుంటున్న దాన్ని మళ్ళీ సమస్థితికి తీసుకురావడం, ఇవన్నీ కూడా మధుమేహం వంటి మెటబాలిక్ వ్యాధులకి యోగా వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులోకి రావటాన్ని కూడా పరిశోధకులు గమనించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మానసికమైనటువంటి ఒత్తిడి గుండె జబ్బులకి, రక్తపోటుకి, అలాగే ఈ షుగర్ లాంటి వ్యాధులకు కూడా కారణమవుతోంది. ఈ మూడింటిని కూడా సమానంగా నియంత్రించేటువంటి శక్తి యోగాకి ఉంది అని చెప్పిన అనేది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. గుండె పనితీరు సరిగా లేనటువంటి వ్యక్తులు యోగా వల్ల గుండె బలంతో పాటు మనోబలం పెరుగుతుంది. అంతేకాదు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవన నాణ్యత, లైఫ్ స్టైల్ అనేటువంటిది, క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ అంటామే మనం, ఆ జీవన నాణ్యత అనేది యోగా వల్ల మెరుగుపడుతుంది. ఈ అంశం పైన కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి శరీరం లోపల వచ్చేటువంటి, అకారణంగా వచ్చేటువంటి కొన్ని వాపులు, కొన్ని నొప్పులు, ఇలాంటి చాలా కండిషన్స్, ఇవన్నిటికీ కూడా వీటి ఫలానాది కారణం అని తేల్చి చెప్పలేనటువంటి అనేక కంప్లైంట్ల మీద కూడా యోగా చాలా ప్రభావం చూపిస్తోంది అని చెప్పిన అనేది తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తాగుడు అలవాటు మానుకోవాలి, సిగరెట్లు తాగడం అలవాటు మానుకోవాలి, పొగ తాగేటటువంటి చుట్టా టెంట్ బీడీ లాంటి అలవాట్లు మానుకోవాలి, గంజాయి లాంటి అలవాట్లు మానుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ మానేలాగా చేసేటువంటి శక్తి యోగాకి ఉంది. అకారణంగా ఉద్రేగాన్ని, కోపతాపాలు, ఊరికనే రెచ్చిపోవడం, చీటికి మాటికి చికాకు పడటము, పోట్లాటకు దిగడం, ఇలాంటి ఉద్రేకాలకు లోనయ్యేటువంటి ఆ లక్షణాలు కూడా యోగా తగ్గిస్తుంది. ఇవే క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ అంటే అర్థం. ఆగ్రహవేశాలు తగ్గించుకోగలగటం, అందరితో కూడా మానవత్వంతో మంచిగా మనిషిగా మనం జీవించటం అనేటువంటివి ఇవి యోగా ద్వారా మనకు అలవడతాయి. ఇవి గుండె జబ్బులు త్వరగా తగ్గడానికి, గుండె జబ్బులు రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడే అంశాలు అనేటువంటిది మనం గుర్తించాలి. అలాగే శరీర కండర దారుఢ్యం మనకు మస్క్యులర్ పవర్ పెరగడానికి కూడాను, అలాగే గుండె కండరాలు బలంగా రూపొందడానికి కూడా యోగా అంటే ఏం లేదు, ఆ యోగా వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ఆక్సిజన్ సప్లై పెరిగితే మాంస కండరాలు ఇవన్నీ కూడా చాలా ఉత్తేజితంగా ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా రూపొందడానికి యోగా మనకి తోడ్పడుతుందన్నమాట. సో గుండె ఆరోగ్యానికి, అలాగే శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది అనేటువంటిది మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం.
3: మీరింతవరకు హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ అంశాన్ని గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం విన్నారు.
0: చివరిగా ఒక లలిత గీతం.

0: स्मृति एम की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: रक्षा मंत्री राजनाथ सिंह ने रक्षा अनुसंधान एवं विकास संगठन DRDO को लंबी दूरी की बैलिस्टिक मिसाइल रोधी और मध्यम दूरी की पोत रोधी क्षमता का प्रदर्शन करने वाले लगातार 3 सफल परीक्षणों के लिए बधाई दी है। रक्षा मंत्री ने कहा कि इन परीक्षणों ने भारत को अंतर महाद्वीपीय बैलिस्टिक मिसाइल हमले रोकने में सक्षम विशिष्ट देशों के समूह में शामिल कर दिया है। श्री सिंह ने कहा कि DRDO ने विभिन्न प्रकार के खतरों के खिलाफ राष्ट्र की रक्षा क्षमताओं को मजबूत करने वाली कई महत्वपूर्ण तकनीकों का सफल प्रदर्शन किया है।
2: आजादी के बाद कुछ ऐसे प्रिंसली स्टेट थे जिनके शासक भारत में आने से मना कर रहे। शुरुआत में सरदार पटेल ने बातचीत के माध्यम से उन्हें समझाने की कोशिश की, लेकिन जब बातचीत से हल नहीं निकला तो उन्होंने बलपूर्वक उन प्रिंसली स्टेट्स का भारत में विलय कराया। हमारी सरकार भी इसी नीति पर चल रही है। ऑपरेशन सिंदूर से हमने दुनिया को बता दिया, शांति और सद्भावना की भाषा नहीं समझने वाले लोगों को हम उसी की भाषा में जवाब देना जानते हैं जो उनकी आदत है।
1: देश में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास सिद्धांत के अंतर्गत पिछले 12 वर्ष में उल्लेखनीय बदलाव हुए हैं। आकाशवाणी समाचार पिछले 12 वर्ष में प्रमुख क्षेत्र में सरकार के प्रयासों पर विशेष श्रृंखला प्रसारित कर रहा है। आज हम देश की सांस्कृतिक विरासत को मजबूत करने की दिशा में किए गए प्रयासों की चर्चा करेंगे।
3: पिछले 12 वर्षों में भारत की सांस्कृतिक यात्रा ने नई ऊंचाइयां हासिल की हैं। देश की संस्कृति अपनी परंपराओं से जुड़ी हुई है और साथ ही पूरी दुनिया के लिए खुली भी है। सरकार ने देश और विदेश में कई ऐसे कदम उठाए हैं जिससे लोगों में सांस्कृतिक विरासत के प्रति गर्व की भावना और अधिक मजबूत हुई है। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में काशी विश्वनाथ कॉरिडोर, महाकाल लोक परियोजना, माँ कामाख्या मंदिर का पुनर्विकास, जूना सोमनाथ मंदिर का पुनर्निर्माण और अयोध्या में राम मंदिर की स्थापना जैसे ऐतिहासिक कार्य किए गए हैं। आध्यात्मिक पर्यटन सर्किट और आधुनिक तीर्थयात्री सुविधाओं के माध्यम से भारत की सांस्कृतिक और आध्यात्मिक पहचान को फिर से सशक्त बनाया जा रहा है। इस बदलाव में संग्रहालय अनुदान योजना और सांस्कृतिक कार्यक्रम तथा उत्पादन अनुदान योजना की महत्वपूर्ण भूमिका रही है। इन योजनाओं ने भारत की सांस्कृतिक धरोहर को सुरक्षित रखने के साथ साथ सांस्कृतिक रचनात्मकता और स्थानीय स्तर पर लोगों की भागीदारी को भी बढ़ावा दिया है। संग्रहालय अनुदान योजना के तहत देश भर में 21 नए संग्रहालय स्थापित किए गए हैं और 23 पुराने संग्रहालयों का आधुनिकीकरण किया गया है। यह योजना नागालैंड जैसे राज्यों में भी काफी लाभकारी साबित हुई है। आकाशवाणी समाचार से बातचीत में नागालैंड के कला और संस्कृति विभाग के गाइड ने इस योजना के लाभों पर बात की। सांस्कृतिक कार्यक्रम और उत्पादन अनुदान योजना भी देश भर में सांस्कृतिक गतिविधियों को बढ़ावा देने का एक महत्वपूर्ण माध्यम बनकर उभरी है। मणिपुर की सबसे पुरानी रंगमंच संस्था मणिपुर ड्रामेटिक यूनियन को हाल ही में वित्तीय सहायता मिली है, जिसके बाद वह नए नाट्य प्रस्तुतियों की तैयारी कर रही है। आकाशवाणी समाचार से बातचीत में संस्था के सचिव सुरोख हबैम शरद चंद ने क्षेत्र कला और संस्कृति को मजबूत समर्थन देने के लिए सरकार का आभार व्यक्त किया है।
0: इस संगठन की स्थापना के बाद से हमें संस्कृति मंत्रालय से विभिन्न प्रकार के अनुदान प्राप्त हुए हैं। सांस्कृतिक अनुदान के अंतर्गत हमें इस वर्ष 1.25 लाख रुपए प्राप्त हुए हैं। हमें स्वीकृत राशि का 75% प्राप्त हुआ है। मैं भारत सरकार और संस्कृति मंत्रालय का आभार व्यक्त करता हूँ।
3: भारत ने अपनी संस्कृति को संरक्षित और दुनिया तक पहुँचाने के लिए बड़े कदम उठाए हैं। प्राचीन मंदिरों का जीर्णोद्धार किया है, तीर्थ स्थलों का विकास हुआ है और पुरानी परंपराओं को नया जीवन मिला है। साथ ही बेहतर सड़कें, स्वच्छ सुविधाएं और आधुनिक सेवाएं लोगों के लिए इन स्थानों तक पहुंचना अधिक आसान बना रही हैं। आज पूरी दुनिया भारत की संस्कृति, परंपराओं और जीवन शैली में रुचि दिखा रही है। भारत की समृद्ध सांस्कृतिक विरासत अब केवल देश में ही नहीं बल्कि विश्व भर में अपनी अलग पहचान बना रही है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं।
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: समाचार प्रभात में आपका फिर स्वागत है। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने अमेरिका के विदेश मंत्री मार्को रूबियो से बातचीत में खाड़ी में अमेरिकी नौसेना के हमलों पर कड़ा विरोध जताया है। इन हमलों में 3 भारतीय नाविक मारे गए थे। डॉ जयशंकर ने कहा कि वाणिज्यिक जहाजों पर इस तरह की घातक कार्रवाई उचित नहीं है।
5: ओमान तट पर टैंकर एम्प्टी स्टेटेबेलो पर अमेरिकी हमले में 3 भारतीय चालक दल के सदस्यों की मौत के कुछ दिनों बाद यह बातचीत हुई। जहाज पर भारतीय चालक दल के 24 सदस्य सवार थे। इनमें से 21 सदस्यों को सुरक्षित बचा लिया गया। इस घटना के बाद भारत ने कड़ा विरोध जताते हुए अमेरिकी राजनयिक को नई दिल्ली में तलब किया। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने इससे पहले कहा था कि भारतीय चालक दल के सदस्यों को ले जाने वाले व्यापारिक जहाजों पर हमले तुरंत बंद होने चाहिए। उन्होंने संवाद और कूटनीति के माध्यम से क्षेत्र में शांति और स्थिरता की शीघ्र बहाली सुनिश्चित करने का भी आह्वान किया। समाचार कक्ष से मेघना शर्मा।
1: अमेरिका में ट्रंप प्रशासन ने कहा है कि वो ईरान के नागरिक परमाणु ऊर्जा कार्यक्रम को मंजूरी देने के लिए तैयार है, लेकिन ईरान को परमाणु हथियार निर्माण से जुड़े बुनियादी ढांचे को खत्म करना होगा। अमेरिकी अधिकारी ने नागरिक परमाणु ऊर्जा उत्पादन और परमाणु हथियार क्षमता के बीच स्पष्ट अंतर बताया और कहा कि अमेरिका का उद्देश्य ईरान के परमाणु ऊर्जा क्षेत्र को समाप्त करना नहीं, बल्कि ईरान को बम बनाने की क्षमता बनाए रखने से रोकना है। भारत और बांग्लादेश ने सीमा पर शांति, स्थिरता और सद्भाव बनाए रखने की प्रतिबद्धता व्यक्त की है। सीमा सुरक्षा बल और बांग्लादेश बॉर्डर गार्ड के बीच 57वां महानिदेशक स्तरीय सीमा समन्वय सम्मेलन 8 से 11 जून तक नई दिल्ली में आयोजित किया गया। उत्तराखंड की राजधानी देहरादून के भारतीय सैन्य अकादमी में आज पासिंग आउट परेड आयोजित की गई। राष्ट्रपति द्रौपदी मुर्मू ने इस अवसर पर परेड का निरीक्षण किया। इस वर्ष की ऐतिहासिक पासिंग आउट परेड में पहली बार महिला कैडेट्स भी शामिल हुईं। कैबिनेट सचिव टीवी सोमनाथन ने राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए के महानिदेशक अभिषेक सिंह के साथ बैठक में नीट पुनर्परीक्षा की तैयारियों की समीक्षा की है। उन्होंने पुनर्परीक्षा के सुचारू, पारदर्शी और सुरक्षित आयोजन के लिए सभी संबंधित पक्षों के बीच बेहतर समन्वय सुनिश्चित करने पर बल दिया। लॉस एंजल्स में फीफा फुटबॉल विश्व कप में पराग्वे के साथ मैच में ताजा समाचार मिलने तक अमरीका 3-1 से आगे चल रहा था। इससे पहले कनाडा और बोस्निया हर्जेगोविना का मैच 1-1 की बराबरी पर समाप्त हुआ। भारत की पीवी सिंधु आज सिडनी में ऑस्ट्रेलियन ओपन बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल्स सेमीफाइनल में जापान की अकाने यामागुची से खेलेंगी। सिंधु ने क्वार्टर फाइनल में चेन सू यू को हराया था। और अब बात मौसम की। मौसम विभाग ने असम और मेघालय में आज मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया है। विभाग के अनुसार कर्नाटक, तेलंगाना, आंध्र प्रदेश, पश्चिम बंगाल, ओडिशा और महाराष्ट्र के कुछ हिस्सों में अगले 2 दिनों में दक्षिण पश्चिम मानसून के आगे बढ़ने के आसार हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं वैष्णवी।
6: धन्यवाद विशाल। ओमान की खाड़ी में भारतीय चालक दल वाले व्यावसायिक जहाजों पर अमेरिकी हमलों पर भारत का कड़ा विरोध आज की अधिकांश अखबारों के मुख्य पृष्ठ पर है। अमर उजाला की सुर्खी है, जहाजों को निशाना बनाने से भारत नाराज, अमेरिका से कहा ऐसे हमले स्वीकार्य नहीं, अमेरिकी दूतावास के प्रभारी को दूसरी बार किया तलब। अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप का ईरान के साथ युद्ध समाप्ति समझौते का दावा भी अखबारों की सुर्खी बना है। दैनिक जागरण ने लिखा है, ईरान युद्ध खत्म, समझौता जल्द, तेहरान ने कहा अभी अंतिम फैसला नहीं। जिनेवा में कल मसौदे पर हस्ताक्षर संभव। वहीं हिंदुस्तान ने बिजनेस पन्ने पर लिखा है, शांति कायम होने के संकेतों से शेयर बाजारों में तूफानी तेजी। अमेरिका और पश्चिमी देशों के दोहरे रवैये पर विदेश मंत्री एस जयशंकर की खरी खरी राजस्थान पत्रिका में है। फिनलैंड में कुल तारंता टॉक्स में कहा, भारत ने नहीं पहुंचाया यूरोप की सुरक्षा को खतरा, हम जानते हैं खेल क्या है, यूरोप के हथियारों का इस्तेमाल भारत पर हमले के लिए किया जाता है। महिलाओं के लिए क्षमता दिखाने का माहौल, प्रधानमंत्री नरेंद्र मोदी के ये शब्द जनसत्ता में है। पीएम ने कहा, राष्ट्रीय जनतांत्रिक गठबंधन सरकार ने पिछले 12 वर्षों में महिलाओं के नेतृत्व में विकास को आगे बढ़ाने के लिए काम किया, सम्मान, अवसर और सशक्तिकरण पर दिया जोर।
1: धन्यवाद वैष्णवी। और अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस और स्लोवाकिया की 6 दिवसीय यात्रा पर रवाना होंगे। डीआरडीओ ने बहुस्तरीय बैलिस्टिक मिसाइल रक्षा क्षमता का प्रदर्शन करते हुए लगातार 3 सफल परीक्षण किए। विदेश मंत्री डॉ एस जयशंकर ने तेल टैंकर पर हमले के विरोध में अमेरिका के विदेश मंत्री मार्को रूबियो से कड़ा विरोध जताया। हमले में मारे गए थे 3 भारतीय नाविक। भारत और बांग्लादेश ने सीमा पर शांति और स्थिरता बनाए रखने की प्रतिबद्धता दोहराई। अमरीका प्रस्तावित शांति समझौते के तहत ईरान के नागरिक परमाणु कार्यक्रम पर हुआ सहमत। ऑस्ट्रेलियन ओपन बैडमिंटन के महिला सिंगल्स सेमीफाइनल में आज भारत की पीवी सिंधु और जापान की अकाने यामागुची होंगी आमने सामने। और इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
5: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। Good morning, I'm Sarabjit Kaur. The headlines. Prime Minister Narendra Modi to embark on 6-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts 3 consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with US Secretary of State Marco Rubio over US strikes on oil ship that killed 3 Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it opened to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's singles semi-finals of Australia Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead in ongoing match against Paraguay in Group D at Los Angeles. And now the news in detail. Prime Minister Narendra Modi will be arriving in Nice, France this evening, embarking on a 2-nation European tour spanning France and Slovakia. This is the Prime Minister's 7th official visit to France since 2014 and carries special diplomatic weight. Prime Minister Modi and French President Emmanuel Macron are set to hold their first bilateral summit since the elevation of India-France ties to a special global strategic partnership earlier this year. The Prime Minister will also participate in the G7 summit in Iran, reaffirming India's standing as an indispensable voice of the Global South on the world stage. Our correspondent joins us now from Nice, France.
7: On arrival this evening, Prime Minister Modi will proceed to his hotel, where he will attend a community reception bringing together members of the Indian diaspora from across the south of France. The engagements on 14th of June opened on a note of innovation and ambition. Prime Minister Modi, alongside President Macron, will inaugurate Bharat Innovates, India's flagship innovation showcase at the Palais des Expositions de Nice. More than 120 Indian startups and companies will come together with leading investors and business leaders from France and across the world, spotlighting India as a global destination for deep tech, artificial intelligence and entrepreneurship. Thereafter, the two leaders will proceed to the historic Villa Kerglos for the bilateral summit, where defense, space, civil nuclear energy, technology and people-to-people ties are expected to feature prominently on the agenda. India and France share over 25 years of strategic partnership with deep cooperation in defense, space and a fast-growing economic relationship with bilateral trade crossing $15.82 billion in 2025-26. Shailesh Menon for Akashwani News, Nice, France.
5: After concluding his engagements in Nice, the Prime Minister will visit Slovak Republic from 14 to 16 June. Our correspondent, Smithy M. Paluruti from Bratislava, has filed this report.
8: The Slovak capital, Bratislava, is all set for the maiden visit of the Indian Prime Minister. Prime Minister Narendra Modi will hold talks with the Slovak Prime Minister Fico during the visit and explore new avenues of cooperation. The Prime Minister will also meet President Pellegrini during the visit. The Prime Minister's state visit assumes greater significance in view of the continuous increase in bilateral trade, which crossed $1 billion in 2024 and reached $1.8 billion last year. The visit will further reinforce India's commitment to strengthening cooperation with European Union member states. Midhi M. Paluruthi, Akashvani News from Bratislava in Slovak Republic.
5: Defense Minister Rajnath Singh today congratulated Defense Research and Development Organization DRDO for successfully conducting 3 consecutive flight tests to demonstrate multi-layered defense against long-range ballistic missiles and anti-ship capability at medium range. In a social media post, the minister said that these tests have put India in elite group of nations having ballistics missile defense capabilities to engage ballistic missiles up to intercontinental ballistic missile. Mr. Singh said that DRDO has successfully demonstrated multiple crucial technologies bolstering nations' defense capabilities against different types of enemy threats. The passing out parade is being held today at the Indian Military Academy IMA in Dehradun, the capital of Uttarakhand. President Draupadi Murmu is attending the occasion and has reviewed the parade. This year's passing out parade is historic, as for the first time, women cadets are passing out alongside gentlemen cadets from the academy. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashwani News brings you a special feature, 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today, we focus on the steps taken by the government to strengthen and celebrate the nation's cultural legacy.
3: Over the last 12 years, India's cultural journey has flourished and is rooted in tradition and open to the world. Government has undertaken numerous initiatives, both nationally and internationally, that have instilled a deep sense of pride in the country's cultural heritage among its people. The making of Kashi Vishwanath Corridor, Mahakal Lok Project, redevelopment of Maa Kamakhya Temple, reconstruction of Juna Somnath Temple and establishment of Ram Temple in Ayodhya are the major highlights of the Modi government. Through spiritual circuits and modern pilgrim amenities, India's civilization pride is being seamlessly revived. Among the key initiatives driving this transformation have been the Museum Grant Scheme and the Cultural Function and Production Grant Scheme. These schemes have helped preserve India's civilizational heritage while simultaneously encouraging cultural creativity and grassroots participation. Under the Museum Grant Scheme, the nation's cultural infrastructure has been upgraded by establishing 21 new museums and modernizing 23 existing ones. Over the years, the scheme has emerged as a key support system in Nagaland. Talking to Akashwani News, Mr. Talit Jmain, guide lecturer with the Nagaland's Department of Art and Culture, highlighted the benefits of the scheme in the state.
9: 2016-17 Museum Grant established, we upgraded a new annexe. There we have set up Games and Sports Gallery and then the Textile Gallery. Through the Museum Grant Scheme, the one thing most impactful thing we can say is it gave us an opportunity to build new infrastructure to preserve our traditions and culture.
3: The Cultural Function and Production Grant have also emerged as one of the cultural ministry's key instrument for supporting cultural activities across the country. The Manipur Dramatic Union, the oldest proscenium theatre organization in Manipur, is gearing up to launch a series of new theatrical production following a fresh infusion of financial aid. Talking to Akashwani News, Secretary of Dramatic Union Sorokhai Bam Sarat Chandra expressed gratitude to the government for sustaining regional arts through robust financial frameworks.
10: Since the inception of this organization, we have received from the Ministry of Culture so many production grants. Under this cultural production grant, under the new ministry, we have received this year, we have received 125 lakhs. We are very thankful to the government of India, particularly this Ministry of Culture.
3: India has taken big steps to protect its culture and share it with the world. Ancient temples have been restored, holy places improved and old traditions brought back to life. At the same time, new roads, clean facilities and better services have made it easier for people to visit these places. People around the world are showing interest in India's way of life. Today, India's rich culture is not only shining at home but also spreading light across the world. Aman Yadav, Akashwani News, Delhi.
5: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app.
11: Welcome back. You're listening to the Morning News. External Affairs Minister Dr. S. Jaishankar spoke to U.S. Secretary of State Marco Rubio and lodged a strong protest over the attacks by the U.S. Navy in the Gulf that killed 3 Indian mariners. In a post on X, Dr. Jaishankar said such lethal actions against commercial shipping are not justified. The conversation comes days after 3 Indian crew members were killed in a U.S. strike on the Palau flagged tanker MT Setebello off the coast of Oman, triggering a sharp response from New Delhi. India and Bangladesh have reaffirmed their commitment to maintaining peace, tranquility and stability along the India-Bangladesh border. The 57th Director General Level Border Coordination Conference between the Border Security Force and Border Guard Bangladesh was held at BSF headquarters in New Delhi from 8th to 11th June. The conference provided an important platform to review the prevailing border situation and discuss issues of mutual concern relating to border security and border management. The Trump administration said it is prepared to accept a civilian nuclear energy program in Iran as part of a broader nuclear agreement, provided Tehran dismantles the infrastructure that could enable it to build a nuclear weapon. The clarification came as a senior administration official outlined details of a proposed U.S.-Iran nuclear agreement yesterday that officials said could be signed within days. The official drew a clear distinction between civilian nuclear power generation and nuclear weapons capabilities, arguing that Washington's objective is not to eliminate Iran's nuclear energy sector, but to prevent Tehran from retaining the capacity to produce a bomb. In badminton, India's PV Sindhu will face world champion Akane Yamaguchi of Japan in the women's singles semi-finals of the Australian Open in Sydney today. The third-seeded Indian booked her place in the last four with a commanding victory over Chen Su-Yu in just 27 minutes in the quarterfinals. In another quarterfinal, Yamaguchi defeated India's Tanvi Sharma to set up the semi-final clash against Sindhu. In FIFA World Cup, the United States has extended its lead to 3-1 over Paraguay as the second half progresses in Group D opener at SoFi Stadium, Los Angeles. The US team took an early advantage in the match when a sharp cross from Christian Pulisic bounced off Paraguay's Damian Bobadilla for an own goal. The game quickly grew intense in the ninth minute when Paraguay defender Jean-Jose Carques received a yellow card for a hard foul. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over Assam and Meghalaya today. According to IMD, conditions are favourable for further advance of southwest monsoon into some more parts of Maharashtra, Karnataka, Telangana, Andhra Pradesh, West Bengal, Orissa, Jharkhand, Bihar and Chhattisgarh during the next 2 days. And now for a look at today's newspapers, it's over to Shakun Chopra.
12: Thank you, Sarabjit. Almost all newspapers today open with condemnation of US attack on ship with Indian crew. The Asian Age writes, India flays Hormuz ship attacks, US blames Iran. Hailing diversification of its energy basket, EAM calls out West's double standards on oil purchases, writes the Statesman. In the backdrop of US and Iran signing peace deal, war premium to peace dividend, stock surge, crude cools and the rupee rebounds on hopes of easing tensions, reports the Financial Express. Termed as student-friendly changes, extra 15 minutes, more rough workspace for students in NEET retest, informs the Hindustan Times. Rain, strong winds deliver city its cleanest air since September 15th, reports the Times of India. The Statesman on its editorial page under the caption Demanding Proof writes, for much of the past 2 years, investors appeared willing to suspend disbelief. Artificial intelligence was not merely a promising technology, it became the foundation of a market narrative. Share prices soared, valuations stretched, and every earnings season was interrupted through the lens of an AI-driven future. The recent turbulence in global stock markets suggests that this phase may be ending. Technological revolutions have always generated excitement, but financial markets eventually demand evidence. And finally, under the caption Peck Party, the Delhi Tribune captures a serene picture of a parrot and black-rumped flame-back woodpecker feeding on a wall. And with that, it's back to you, Sarabjit.
11: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again.
13: Prime Minister Narendra Modi to embark on 6-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts 3 consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with U.S. Secretary of State Marco Rubio over U.S. strikes on oil ship that killed 3 Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
14: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
15: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి 2 దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహార్తి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పనిభారాన్ని తగ్గించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని ధ్యానచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్ధత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్ధత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యూ విజయవాడ.
14: మీరు ఇంతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్, ఆకాశవాణి.
16: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ముగ్గురు మనకాళ్ళు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం. గీత రచన భువన చంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. ఇప్పుడు అంజీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడింది. గీత రచన భువన చంద్ర, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

చంటిగాడు చిత్రానికి ఎస్పి చరణ్, ఉషా పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది వందేమాతరం శ్రీనివాస్. ఇప్పుడు ద్రోణా చిత్రానికి ఉదిత్ నారాయణ్, సౌమ్య పాడింది. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది అనూప్ రూబెన్స్.

0: లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
1: కార్యక్రమంలో చివరిగా గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల పాడింది గీత రచన పింగళి, సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల.

నిజగా మగ సా నిప మగ సివే.

కార్యక్రమంలో తర్వాత ఎందుకో బాగా తెలియదు మోహనరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

గరిరి బగగ గరిరి పగగ దబబ పగగ దబబ దరర రిదద సదగ రిదద రిదద సద రిదదబ పగరి పగ దబగరి పగరి పగ దబగరి గరిస గరి పగరిద.

చివరిగా సర్వం బ్రహ్మమయం కరహర ప్రియరాగం ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర రచన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.

0: హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిచర్యగా అమెరికా జూన్ 10-11 తేదీల్లో దక్షిణ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్ యూనిట్లు, బాందర్ అబ్బాస్, కేస్మ ఐలాండ్ పరిసరాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా బాంబులు వర్షం కురిపించింది. టెహ్రాన్ శివార్లలో కూడా అమెరికా పలు డ్రోన్ దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆర్థిక దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ దాని మద్దతుదారులైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దళాలు కువైట్, బెహ్రైన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేశాయి. అలాగే హార్మోజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల పరంపర గడిచిన కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరస్పర ఘర్షణల్లో జూన్ 10వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణిస్తున్న ఎంవీ జల్వీర్ అనే ట్యాంకర్ నౌకపై ఇరాన్ చమురు దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే నెపంతో అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నౌకలో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు. దీనిపై భారత్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై వివరణ ఇస్తూ,
1: We have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: ఇదిలా ఉండగా జూన్ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని, అవసరమైతే వారి చమురు క్షేత్రాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
2: But we hit them hard yesterday, and we're going to hit them again hard today in case you miss it, in case you don't turn on your television set. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because, you know what? They dealt with some very stupid presidents, I have to say that. I'm embarrassed to say it. Some very stupid people were sitting here. Well, we're going to be attacking them, and attacking them very hard. Very incredible, actually an incredible machine. And at first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the bomb. We actually have the bomb. Got very lucky that bomb didn't explode. That bomb was lodged in the helicopter, it didn't explode. It was on fire, but it didn't explode. Those two guys, they knew how to fly, but they got very lucky.
0: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు సంయమనం పాటించి శాంతి ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ఉన్నత నాయకత్వంతో చర్చల్లో పురోగతి లభించిందని, కాబట్టి తాము నిర్దేశించుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్ధమైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఖరారైనట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఓడరేవులపై ఉన్న అంతర్జాతీయ నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోందన్నారు. వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణను ఇరాన్ వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లెబనాన్లో యుద్ధానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై తదుపరి 60 రోజుల పాటు చర్చలు జరపడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునే విషయంలో తాము అమెరికాతో పూర్తి ఏకీభవించి ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అనుకూలమైన ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో తీవ్రస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా తన దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, చర్చల ముసాయిదా తెరపైకి రావడంతో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కొంతమేర లాభపడ్డాయి. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ బోర్డు ఇరాన్ తన అణు కేంద్రాలకు పరిశీలకులను అనుమతించాలని, అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్తో సహకారాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల భవిష్యత్, పశ్చిమ దేశాలు ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపాయి.

0: అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించకపోగా ఈ యుద్ధం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించింది. యుక్రెయిన్లోని పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోందని, జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుపక్షాలు నిబంధనలు లేని సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అయితే ఉక్రెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం చెర్నోబిల్ సమీపంలోని కీలక అణు వ్యర్థ నిల్వ కేంద్రం రష్యా డ్రోన్ దాడి చేసిందని, అంతర్జాతీయ అణు సంస్థ గణనీయమైన నష్టం జరిగినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ ఐరోపా మద్దతు కోసం తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. యుద్ధ పరిస్థితులు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అంశాలు యూరోపియన్ దేశాల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. రష్యాపై ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో బలపడుతోంది. గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ దేశాలను పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌర సమాజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని కోరాయి. రెండు దేశాల పరిష్కారానికి మద్దతునివ్వాలని కూడా పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ వేదికగా వచ్చే సోమవారం నుంచి జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలు ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చిత నెలకొంది. వీటిపై కూడా G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. ఫిన్లాండ్లో జరిగిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియోపాలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా బదిలిచ్చారు. భారత్ ఇప్పుడు చమురును ధర లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడంతో సంప్రదాయంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రష్యా చమురు కొనుగోలు చేయాలని 2022లో అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను కాపాడటంలో భారత్ పోషించిన కీలక పాత్రను సైతం అమెరికా గుర్తించిందని జయశంకర్ వెల్లడించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల వైఖరిలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా జయశంకర్ ఎత్తి చూపారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా విషయంలో భారత్కున్న భద్రతాపరమైన ఆందోళనలను జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు.
1: At that time, the US specifically asked India to buy Russian oil to stabilize the world markets. Right now, if you see, after having first put tariffs on us last year for buying Russian oil, the US then again lifted its sanctions. Let's not pretend that there is some great principle involved here. I mean, if it is on, off, and, you know, do it when it suits us and don't do it when it doesn't suit us. I mean, come on, we are all the adults in the room. We know what the game is. So I don't think making this about sanctimony is really warranted.
0: పాకిస్తాన్లో గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, పౌర హక్కుల అణచివేత కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాల్కోట్, ముజఫరాబాద్ నగరాలు గత వారం రోజులుగా రణరంగంగా మారాయి. రావాల్కోట్లోని ఈద్గా మైదానంలో నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 60,000 నుండి 70,000 మంది నిరసనకారులు శాంతియుతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల కారణంగా దాదాపు 20 మందికి పైగా పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రావాల్కోట్, పూంచ్, భీంబర్ వంటి ప్రాంతాలలో వీధులన్నీ రక్తసిక్తంగా మారాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న పౌర సమాజ సంస్థ అయిన జేఏఏసీను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్తాన్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ వంటి వేర్పాటు వద్ద సంస్థలు ఆపరేషన్ హోరఫ్ 2.0 పేరుతో సరికొత్త దాడులకు తెరలేపాయి. క్వెటా, గ్వాదర్, నష్కి వంటి 9 జిల్లాల్లో సైనిక స్థావరాలు, జైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట 786 ఖైదీ ప్రేమ కథ. ఈ చిత్రంలో ఉంది, పాడినవారు రాము గంగా.

ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి. ఇప్పుడు బలాదూర్ చిత్రానికి టిప్పు సుజాత పాడింది. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది కెఎం రాధాకృష్ణన్.

చిన్నరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది, గీత రచన భువనచంద్ర.

ఉరిసి వెళ్ళిసిన వానలలో కలిసి రెగిసిన కౌగిలిలో కుదిసి వెళ్ళిసిన వానలలో కలిసి రెగి

0: కసం చెయ్యాలా వెన్నెల పక్క పరిచెయ్యాలా వేగుల చుక్క దాచెయ్యాల చలిలో చలి చలి చలి చలి చలి చలి మనసు కలిసిన వేణ
1: నువ్వే నన్ను ముద్దాడాలా నిన్నే నేను పెళ్ళాడాలా ఎండవాన నీళ్ళడాలా చలిలో
0: చలి చలి చలి చలి చలి చలి
2: ఘరానా దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు కొండవీటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట యముడికి మొగుడు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. ఆ పాటతో రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట కోరుకున్న ప్రియుడు చిత్రంలోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది కోటి.

రాజకుమార్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు చింతకాయల రవి చిత్రానికి విజయప్రకాష్ హన్సిక పాడింది, గీత రచన చంద్రబోస్.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

0: సుభాష్ చంద్రబోస్ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటను విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట వంశానికి ఒకడు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. గీత రచన వేటూరి సుందరరామూర్తి. సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట బావగారు బాగున్నారా చిత్రంలో ఉంది. పాడిన వారు హరిహరన్, సుజాత. ఇప్పుడు ఇద్దరు మిత్రులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడింది.

0: సమయం 12:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
2: ఇన్ ఎయిర్ ఫోర్స్ హమేషా భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ మే ఆపరేషన్ సింధూర్ మే యీ భావనా ఆప్ సబ్కి అందర్ దేఖి సాత్ ఆతంకీ ఠికానో నష్ట నాబూద్ కర్నే కామయాబీ హాసిల్ కి యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయ్ తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా నిశ్చిత హి భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా సమర్థవంతంగా అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సుయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి భానుమతి పాడిన పాట బొబ్బలి యుద్ధం చిత్రానికి, సాహిత్యం సముద్రాల జూనియర్.

తర్వాత కొత్త జీవితాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, 12 క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000 పైగా అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్దికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్, ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్కు వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారుమాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై

0: నిర్ణయించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
6: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి చలసాని వసుమతి గారి అనుకూలం కథానికి వింటారు.
7: పరిశోధించారు.

కనిపిస్తుంది. Thank you.

0: లోపలి చెప్పుతున్నా. కానీ నేను మర్చిపోకుండా ప్రశ్నిస్తాను. విశిష్టాలైతే ప్రవర్తిస్తున్నా, అతనిగా కూడా మౌనంగా ఉంటున్నాను. ఎందుకంటే మోసం చేస్తున్నా అంటూ గట్టిగా నాకు గొప్పదైతే తల్లిదండ్రులు మనసు ముద్దుపడితే సహించాలి. నా స్నేహితుల ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మా తల్లి చాలా లేకపోతే నన్ను చూపించండి. ఇప్పుడు ఎప్పుడున్నా గుర్తుకొచ్చిందో తల్లి ఎందుకు కొంత బయట చెప్పి బయటను పెట్టినప్పుడు అంటూ అంటారు. అప్పటి నుంచి పైన తల్లిని చూడవచ్చు. అక్కడ ఆడుకొచ్చి మహారాణి నాకు ఇంత నేను చూసి నడుచుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నేను చేయాలని మాట్లాడడం మానేశాను.
1: వాళ్ళు నేర్ వస్తుంది

0: స్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనసతొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకొని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: మీరింతవరకు పనస పండు వలన కలిగే లాభాలు, విశేషాలు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గీతాంజలి. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన వేటూరు గీతాన్ని వినబోతున్నారు.

0: కార్యక్రమంలో తర్వాత గబ్బర్ సింగ్ ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ఇంకా వడ్డేపల్లి శ్రీనివాస్ ఆలపించిన దేవి శ్రీప్రసాద్ గీతం.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు, ఎవడి డబ్బు కొట్టండా.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోలో సమయం 3 గంటలు, అంటే టీన్ టైంకి సమయం అయిపోయింది. మరి ఈనాటి మన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. మరి మా ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వినబోతున్న పాట పడోసన్. ఈ చిత్రం కోసం కిషోర్ కుమార్ గానం చేసిన పాట, సంగీతాన్ని అందించిన వారు ఆర్డి బర్మన్, గీత రచన రాజేంద్ర కృష్ణన్.

వింటున్న ఆ పాట లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా శైలేంద్ర సింగ్ గానం చేశారు మేనే ప్యార్ కియా చిత్రం కోసం.

వినబోతున్న పాట లతా మంగేష్కర్ ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు హమాప్ కే హై కౌన్ ఈ చిత్రం కోసం.

మీరు వింటున్నారు టీన్ టైం. మరి ఈనాటి మన టీన్ టైంలో తర్వాత వినబోతున్న పాట చిచ్చోర్. ఈ చిత్రం కోసం కేజే యశుదాసు గానం చేశారు. సంగీతం ఇంకా గీతరచన రవీంద్ర జైన్.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మనం ఉన్నాం టీన్ టైంలో. మరి ఈనాటి మన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వినేస్తున్నారు కదా. మరి తరువాత వినబోయే పాట ఏంటంటే గుమ్రాహ్. ఈ చిత్రం కోసం మహేంద్ర కపూర్ ఇంకా ఆశా భోస్లే గానం చేశారు. మరి వింటూనే ఉండండి మీ ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

नाम लिख लिया, बिन पूछे ये काम किया, तुमने

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆల్కా యాగ్నిక్, ఇంకా ఉదిత్ నారాయణ్ గానం చేశారు కుచ్ కుచ్ హోతా హై ఈ చిత్రం కోసం.

మీరు వింటున్న పాట ఉదిత్ నారాయణ్ ఇంకా కవితా కృష్ణమూర్తి గానం చేసిన ఆనంద బక్షి గీతం. చిత్రం మొహరా.

ఈనాటి మన టీన్ టైంలో చివరిగా వినబోతున్న పాట కిషోర్ కుమార్ ఇంకా లతా మంగేష్కర్ గానం చేశారు. గీత రచన శైలేంద్ర, చిత్రం గైడ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 4 గంటలు, అంటే యువలయ. మరి యువలయ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వినేస్తారు. మరి ముందుగా వినబోతున్న పాట గోదావరి. ఈ చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ ఇంకా చిత్ర ఆలపించిన వేటూరి గీతం.

తర్వాత వినబోయే పాట ఫిదా చిత్రం కోసం మధుప్రియ, రామ్కి ఇంకా సింధూరి గానం చేశారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం, గీతరచన సుద్దాల అశోక్ తేజ్.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: కార్యక్రమంలో తర్వాత మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర ఇంకా సమీరా భరద్వాజ్ గానం చేశారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: విజయవాడ కేంద్రం తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచ్నా చాహతీ హూం. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లేకి
3: మొహల్లేకి
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే బోహ్ బైహేం
3: బౌహే
2: బౌహే సికార్తే హే
3: సికోడ్తే హే
2: సికోడ్తే హే లేకిన్ కుడేదాన్ ఇసి గందగీ కో దేతే హుయే
3: ధోతే హుయే
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లేకి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహలా అంటే మనం నివసించే ఏరియాలు. గందగీ అంటే చెత్తా చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడితే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసీ గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురు కరో.
2: మే కయి రంగోంబే మిల్తా హూ, మేరే కయి ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కి సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
3: ఆతా హూ మై
2: సబ్కే కామ్.
3: అచ్చా సునో, మై కయ్ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయ్ ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో కానీ, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతాము నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను. జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు, బాస్వన్ కౌన్ సాహే ఓ చీజ్ బతావ్.
2: కుడేదాన్ అధ్యాపికా జీ.
3: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
2: అప్తో సంజే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఏక్ ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ
3: మాత్ర
2: మాత్ర మే హీ హూ జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ మేరా ఉపయోగ కరే.
3: సును అమ్మయ్య, నన్ను గుర్తుపెట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెద్దడబ్బా అండి, ఆస్ ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒక్కదాన్ని అండి జో అప్నే శరీర పర్ లిక్కర్ చల్తా హూ మేరా ఉపయోగ కరే యూజ్ మీ నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
2: పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ కూడే డాల్నే కే లియే కర్తే తే పర్ అబ్ సమయ్ బదల్ గయా హే అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే పహలే తో మేరా మూహ్ కులా రహతా తా అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ కే కోల ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
3: అచ్చా సునో, పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే. మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగాహం, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరాము కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో మూతను తెరవండి ఆర్ ముజే ఉపయోగమే లావు, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడవు.
2: జాగో లోగో జాగో సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ అబ్ మేనే అపనే భాయ్యో కే కో భీ కామ్ కర్నా సికా దియా హే నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా బాయి హే ఔర్ మే హూ హరా కుడేదాన్ ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ్ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే జైసే జో నష్ట్ నహీ హోతా జైసే ప్లాస్టిక్ లోహే ఆది కాలే బాయి కా ఉపయోగ్ జీవాణు పైలనే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే జైసే ప్రయోగ్ కే బాద్ పట్టి రక్త్ సే సారీ సనీ ఇంజెక్షన్ కి సుయి ఆది.
3: అచ్చా సును, జాగో లోగో జాగో చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను, అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలేబాయిక ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కే లియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా బాగే పడు.
2: మేరా ఉపయోగ్ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
3: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి.
2: ఆప్ ఏక్ బాత్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్తే హో తో ముజే బహుత్ దుఖ్ హోతే హే.
3: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగిపడు.
2: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమే
3: కో ఆమంత్రిత్
2: ఆమంత్రిత్ కర్ రహే హే.
3: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగేపడం.
2: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నేకి సంభావన హే. యహ్ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
3: హమారే లియే
2: హమారే లియే అనుమూల్ ఖజానా హే. కై వ్యక్తి
3: కోయి వ్యక్తి
2: చాహియే కితనా భీ ధనవాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హే. రోగీ వ్యక్తి తో కోయీ భీ కామ్ కార్య టీక్ తరహ సే నహీ కర్ పాతే హే, కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే. ఇస్లియే యహ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
3: కూడా కర్కట్
2: కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే
3: అన్యదా
2: అన్యదా నుక్సాన్ ఆపర్
3: ఆప్కాహి హోగా. సునో, ఏది అంటే ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా హే, ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం, ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగీ వ్యక్తికు తో కోయి బి కారి టీక్ తరసే నహి కర్ పాత, రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే, అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదారం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
2: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కుడే దాన్, స్వచ్ఛత కా కార్య హీ బడా మహాన్,
3: కార్య హే బడా మహాన్,
2: గందగీ సే పైలే బీమారి స్వచ్ఛత కి అబ్ ఆయి బారి, ఆవో బీమారియో బగాయి సారి జిందగీ నిరోగ్ బనాయి హమారి.
3: అచ్చా సునో, స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కూడేదాన్, పరిశుభ్రత స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హే బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా బగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా భాష్వంత్
2: జీ అధ్యాపికా జీ,
3: యానీ ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఎహి సమాప్తి కరేంగే భాష్వంత్.
2: ధన్యవాద్ అధ్యాపికా జీ.
3: సుభాషిష్
1: కుడేదాన్,
4: 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
6: కోడి పుంజు కూత పెట్టి ఊరు నిదరలేవ బట్టి ఇకనైనా.

0: చూసి మనసు చిన్న బోయ చిలకో నా చిలక.
1: రింగు రింగు.

0: బొట్టుదానా,
1: అరే రింగు రింగులా జుట్టుదానా, రంగు రంగులా బొట్టుదానా,
0: రింగు రింగులా జుట్టుదానా, రంగు రంగులా బొట్టుదానా,
1: నాతో వస్తా

0: చూపులోడా,
1: అరే చెంగు చెంగు నా దూకేటోడా, చెమికి చెమికిలా చూపులోడా,
0: చెంగు చెంగు నా దూకేటోడా, చెమికి చెమికిలా చూపులోడా,
1: నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తా.

0: జానపద గీతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఎందుకంటే ప్రేమంట. ఈ చిత్రం కోసం హరిచరణ్ ఇంకా చిత్ర ఆలపించిన రామజోగ శాస్త్రి గీతాన్ని వినబోతున్నారు.

0: ఆడుకో.
1: మీరు వింటున్న పాట కూలీ. చిత్రం కోసం సుబ్లాష్ని ఇంకా అనిరుద్ధ్ రవిచందర్ గానం చేశారు.

ఈనాటి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జూనియర్. ఈ చిత్రం నుండి హరిప్రియ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గానం చేశారు.

ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని

0: IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటీ పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం IIIT 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను rgukt.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో RGUKT అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. IIIT July 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగుమందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
2: దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందున్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో భాగంగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిణామంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కురుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य फ्रांस स्लोवाकिया देशयोः षड्दिवसीय यात्रायै प्रस्थितः. तेनोक्तं यत् इयं यात्रा फ्रांस देशेन सह आर्थिक सांस्कृतिक संबंधान्, स्लोवाकिया देशेन च सह द्विपक्षीय संबंधान् सुदृढीकर्तुं केन्द्रिता भविष्यति. प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस देशस्य एवियन नगरे आयोज्यमाने G7 शिखर सम्मेलने अपि भागं भजिष्यति. केन्द्रीय गृहमंत्री अमित शाह सीमवर्ती जनपदेषु जनसांख्यिकीय परिवर्तन विषये उच्चस्तरीयोपवेशनस्य अध्यक्षम् अकरोत्. असमस्य जोरहाट वायुसेना केन्द्रे भारतीय वायुसेनायाः N-32 विमानं दुर्घटनाग्रस्तं जातम्। अपि च धर्मशालायां भारत अफगानिस्तान देशयोः मध्ये प्रथम एकदिवसीय क्रीडायां पणकं विजित्य भारतेन प्रथमं कन्दुकक्षेपणं स्वीकृतम्। अथ वार्ताः विशदीकृत्य। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य फ्रांस स्लोवाकिया देशयोः षड्दिवसीय यात्रायै प्रस्थितः। गमनात् प्राक् प्रदत्ते एकस्मिन् वक्तव्ये तेन प्रोक्तं यत् भारतस्य रणनीतिक दृष्टिकोणे फ्रांस देशस्य विशिष्टस्थानं वर्तते। तेनोक्तं यत् अस्याः यात्रायाः मुख्यलक्ष्यं भारत फ्रांस देशयोः आर्थिक सांस्कृतिक सम्बन्धानां सुदृढीकरणम् इत्यस्ति। भारतीय समयानुसारं रात्रौ 10:30 प्रधानमन्त्री फ्रांस देशस्य नीस नगरं प्राप्स्यति। प्रधानमन्त्रिणः आगमनात् पूर्वमेव नीस नगरे स्थितैः प्रवासी भारतीय समुदायस्य सदस्यैः नवोद्योग संस्थापकैः उद्योगपतिभिश्च महान् उत्साहः प्रदर्शितः। अत्राशास्यते यत् इयं यात्रा यूरोपेन सह भारतस्य सम्बन्धान् दृढीकरिष्यति। अस्माकं वार्ताहरेण सूचितं यत् प्रधानमन्त्रिणः स्वागतीकर्तुं तत्र महत्यः सज्जाः विहिताः। प्रवासी भारतीयाश्च प्रधानमन्त्रिणा सह संवादं कर्तुम् उत्सुकाः सन्ति। अद्यत्वे प्रायः 10,000 भारतीय छात्राः फ्रांस देशे अध्ययनरताः सन्ति। सहैव उभावपि देशौ 30,000-20,000 एतां संख्यां 30,000 यावत् प्रापयितुं कार्यरतौ वर्तेते। फ्रांस देशेन 18 वर्षतः 35 वर्षपर्यन्तानाम् आयुवर्गीयाणां कृते 5-वर्षीय शेङ्गेन् वीजा सहैव 2-वर्षीय शिक्षापरक कार्यानुमतिः एवमेव युवा व्यावसायिक योजनायाश्च नवीन द्वाराणि उद्घाटितानि। आकाशवाण्या सह संवादे फ्रांस देशे नियुक्तः भारतस्य राजदूतः श्री संजीव सांगला इत्यसौ सबलं प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणः इयं यात्रा उभयदेशयोः जनानां पारस्परिक सम्बन्धान् दृढयिष्यति। अत्रान्तरे प्रधानमन्त्रिणा प्रोक्तं यत् तस्य इयम् ऐतिहासिक स्लोवाकिया यात्रा द्विपक्षीय सम्बन्धान् प्रबलीकरिष्यति। यात्रावधौ प्रधानमन्त्री स्लोवाकिया देशस्य नेतृभिः सह प्रमुखक्षेत्रेषु सहयोगं वर्धयितुम् उच्चस्तरीय चर्चामपि विधास्यति। स्लोवाकिया यात्रां परिसमाप्य प्रधानमन्त्री नरेन्द्र मोदी अस्य मासस्य 16-17 च दिनाङ्के आयोज्यमाने G7 शिखरसम्मेलने भागं ग्रहीतुं पुनः फ्रांस देशं गमिष्यति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् G7 सम्मेलने भारतस्य इयम् उपस्थितिः वैश्विकपटले देशस्य वर्धमानं गौरवं तथा च अन्यदेशानां भारतमालक्ष्य दृढविश्वासं प्रदर्शयति। तेन एतदपि प्रोक्तं यत् भारतं निरन्तरम् 8वां G7 सम्मेलने आमन्त्रितम्। अन्ततः प्रधानमन्त्री जूनमासस्य 8वें दिनाङ्के पेरिसनगरे स्वयात्रां समापयिष्यति, यत्र सः फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुएल मैक्रॉन इत्यमुना सह विवाटेक 26,000-20,000 भागं भजिष्यति। गृहमन्त्री अमितशाहः अद्य जनसंख्यापरिवर्तनम् अधिकृत्य सभायाः अध्यक्षताम् अकरोत्। अपि च जनसंख्या आयोगं निर्दिष्टवान् यत् सीमवर्ती जनपदेषु जनसंख्यायाः परिवर्तनविषये अध्ययनं कुर्यादिति। सभायां श्रीशाहः आयोगं परिस्थितेः समीक्षार्थम् आदेशं प्रदत्तवान्। विगतमासे केन्द्रप्रशासनेन अवैधप्रवासने अन्य असामान्यकारणैः च जनसंख्यायां परिवर्तनविषये अध्ययनार्थम् उच्चस्तरीयसमितेः गठनं कृतम्। भारतीयवायुसेनया असमराज्यस्य जोरहाटक्षेत्रे अद्य प्रातः AN-32 विमानदुर्घटनायां 5 वायुसैनिकानां निधने शोकः प्रकटितः। एकस्मिन् सामाजिकपटले प्रकाशिते सन्देशे भारतीयवायुसेनया सूचितं यत् स्क्वाड्रन् लीडर् प्रशान्तसिंहः, फ्लैट् लेफ्टिनेण्ट् शुभमकुमारः, सार्जेण्ट् जितेन्द्रशर्मा, वायुखेमा रामकुमावतः, अग्निवीरः वायुदानिश आलम च अस्यां विमानदुर्घटनायां पञ्चतत्वे विलीनाः। वायुसेना शोकसन्तप्त परिवाराणां प्रति संवेदनां प्रकटितवती। रक्षामन्त्री राजनाथसिंहः AN-32 विमानदुर्घटनायां 5 वायुसैनिकानां निधने शोकं प्रकटितवान्। సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్య తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ఉత్తరాఖండస్య దెహ్రాదూనస్థితాయాం భారతీయ సైన్య అకాదమ్యాం 58వ దీక్షాంత సంచలనం అతీవ వైభవేన ఆయోజితం. భారతీయ సేనాయాః శౌర్య పరంపరాయాం అద్య 81,400 నూతనాః యువాధికారిణః సమ్మిళితాః అభవన్. అత్రావసరే రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు సమీక్షా అధికారిత్వేన అస్య భవ్య సంచలనస్య నిరీక్షణం అకరోత్. అయముత్సవః ఛాత్ర సైనికానాం కఠోర సైన్య ప్రశిక్షణస్య సఫలతాపూర్వకం సమాపనస్య ప్రతీకమాసీత్. దీక్షాంత సమారోహే యువాధికారిణః అనుకరణీయ అనుశాసనం నిష్ఠాం సైన్య భావనాం చ ప్రదర్శ్య అతీవ సుస్పష్టం సంచలనం కృతవంతః. అకాదమ్యాః ఇతిహాసే మహిళా ఛాత్ర సైనికానాం దీక్షాంత సమారోహం విశిష్ట కీర్తిమానత్వేన వర్ణయంతి రాష్ట్రపతిః అవదత్ యత్ ఇదం దేశే మహిళా నేతృత్వ యుతస్య వికాసస్య దిశి ప్రేరణాస్పదమస్తి.
5: I am specially delighted to see 9 women cadets. This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
4: శ్రీమతి ముర్ముహు యువాధికారిణః ప్రబోధితవతీ యత్తే జీవనె నిరంతరం శిక్షార్థినః భవేయుః సాహసిక నిర్ణయాన్ స్వీకురుయుః సహైవ సురక్షా సమాహ్వానాని సమ్ముఖీకురువంతః నైతిక నేతృత్వస్య ప్రదర్శనం కురుయుః.
5: ఇన్ ఎన్ ఎరా ఆఫ్ రాపిడ్లీ చేంజింగ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అండ్ కాంప్లెక్స్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్స్ ద ఇండియన్ ఆర్మీ మస్ట్ రిమైన్ adaptive and future ready. I urge you to be lifelong leaders, learners, courageous decision makers and ethical leaders. As army officers, you will be responsible for leading, guiding and caring for the soldiers.
4: రక్షామంత్రిణా రాజనాథసింహేన అద్య నూతన నియుక్తేభ్యః భారతీయ వాయుసేనాయాః అధికారిభ్యః ప్రబోధితం యత్ పరివర్తితే సురక్షావాతావరణే తైః డ్రోన్ విమానానాం ఉపగ్రహాణాం రోబోటిక్ సదృశాణాం యుద్ధ ప్రవిధీనాం ప్రయోగో విధేయః. సః అద్య హైదరాబాద్ నగరస్య డుండిగల స్థితాయాం వాయుసేనా అకాదమ్యాం 17వ సంయుక్త దీక్షాంత సంచలనస్య నిరీక్షణం కురువన్నాసీత్. తేనోదీరితం యత్ ఆధునిక యుద్ధ పద్ధతౌ బహూని పరివర్తనాని జాతాని అతః అధికారిభిః నవీన యుద్ధ ప్రణాళిభిః రణనీతిభిశ్చ సహ నిరంతరం స్వజ్ఞానం పరిష్కరణీయం. అత్రావసరే రక్షామంత్రిణా రాష్ట్రీయ రక్షా అకాదమ్యాం ప్రశిక్షితాః మహిళా ఛాత్ర సైనికానాం ప్రథమ గణః అపి వాయుసేనాయాం ఔపచారిక రూపేణ నియుక్తః. ఏతాః మహిళాః గతవర్షే NDA ఇత్యతః ఉత్తీర్ణాః భూత్వా శాఖా విశిష్ట ప్రశిక్షణార్థం వాయుసేనా అకాదమ్యాం ప్రవిష్టవత్యః. భారత అఫ్ఘనిస్తాన దేశయోః మధ్యే ప్రథమ ఏకదివసీయ క్రీడా ధర్మశాలాయాం ప్రవర్తతే. ఆదౌ పణకం విజిత్య భారతేన ప్రథమం కందుకక్షేపణం స్వీకృతం. అంతిమ వార్తాలేఖన సమయం యావత్ అఫ్ఘనిస్తానేన చతుక్షేపచక్రేషు ద్వయోః క్రీడకయోః హానౌ 24 ధావనాంకాః రచితాః ఇతి వార్తాః.
6: ఆకాశవాణి FM 102.2 పల్లె సీమలు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత. ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల నుంచి బయోకెమిస్ట్రీలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ సందీప్ రాజా గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: సార్, మీరు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల నుంచి బయోకెమిస్ట్రీ

0: లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
1: అవును సార్.
0: అయితే సార్, మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే వాళ్ళం, కుకింగ్ చేసుకుంటుంటే ఏ పాత్రలో చేసుకోవాలని అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమంది అల్యూమినియం పాత్రలో చేయొద్దంటారు, కొంతమంది క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేయాలంటారు, మట్టి వాటిలో వండుకోవాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఈ మధ్య మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్లని వచ్చాయండి, వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గృహిణులు. ఈ నేపథ్యంలో మనం అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి అవసరం ఎంతవరకు ఉంది, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు అలాగే అపోహలు వీటన్నిటి గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. అసలు ఎటువంటి పాత్రలో కుకింగ్కి, అంటే ప్రెషర్ కుకింగ్కి మామూలు పాత్రలో కుకింగ్కి తేడాలు ఏమైనా ఉన్నాయా, అలాగే బియ్యం ఎందుకని మనకు ముద్దగా అయిపోతూ ఉంటుంది, ఇది బియ్యం వలన లేదా మనం వేసే వాటర్ క్వాంటిటీ వలన, వివరాలు ఒకసారి చెప్పండి.
1: సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే పాత రోజుల్లో, అంటే మరీ పాత రోజుల్లో ఈ మట్టి పాత్రలో వండటము, ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు, ఆ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కానీ ఇలాగ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది వాడుతూ ఉన్నాం సార్. ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏమంటే సార్, ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం అన్నాన్ని వండినప్పుడు అది ముద్దగా అవుతుంది, కొన్నిసార్లు చక్కగా ఉంటుంది అనేది మీరు ఒకటి అడిగారు సార్. వాస్తవానికి మనం అందరం కూడా ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంట కోసిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి, ఎందుకంటే సార్ మనకి అన్నం అనేది మనం సౌత్ ఇండియన్స్గా కానీ మనం ఎక్కువ ఇష్టపడతాము, ఎక్కువ అన్నాన్ని మనం ఎక్కువ తీసుకుంటాము, అది ఇమ్మీడియట్గా అందులో ఒక 70-80% పిండి పదార్థం అనేది ఉండటం వలన అది మనకి ఎక్కువ వెంటనే శక్తినిచ్చి మనకి మన పనులు చేసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అందులో ఉండేటటువంటి అమైలోస్ అనేటటువంటి ఒక కార్బోహైడ్రేట్ అనేది, అది పంట కోసిన వెంటనే గనక తీసుకుంటే అది కొంత తక్కువ ఉండటం, ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతూ ఉండటం వల్ల మనం సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధి ఉన్న బియ్యాన్ని మనం వండుకున్నప్పుడు గింజ గింజ విడిగా ఉండటం, ముద్ద అవ్వకుండా ఉండటం అనేది మనం గమనిస్తాం సార్. అలాగనే మనం మరి కొత్త బియ్యాన్ని కూడా దాంతో పరవడం చేసుకోవటం కానీ, లేకపోతే అది తొందరగా జీర్ణమయ్యే స్వభావం ఉంది కాబట్టి కొన్నిసార్లు ప్రెగ్నెంట్ లేడీస్కి తినిపించడం అనేది కూడా పాత రోజుల నుంచి ఇది గమనిస్తూ ఉన్నాం సార్. కొన్నిసార్లు గంజి వంచి తినటం, గంజి వంచితే కొన్ని పోషకాలు పోయినాయి అని అంటారు, ఉన్నాయని అంటారు. ఇలాగా నిజంగా మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ అనేది ఏ పాత్రలో చేయాలి, ఎలాగ చేయాలి, ఈ స్మార్ట్ కుక్కర్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉందా, ఈ శ్రోతలకి నిజంగానే ఇందులో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి సార్. ఇవి మనం ఒక్కొక్కటి మాట్లాడదాం సార్.
0: ఈ విధంగా చెప్పుకుంటే మనం రెగ్యులర్ కుకింగ్ కాకుండా ఈ స్మార్ట్ రైస్ కుకింగ్ అంటే ఏంటి సార్, అసలు ఎలా వచ్చాయి మార్కెట్లోకి, అలాగే రెగ్యులర్గా ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్కి దీనికి ఏంటి తేడా?
1: సార్, ఇప్పుడు పాత్రలో మనం కుక్ చేసే విధానం తర్వాత నెక్స్ట్ టర్న్ అయ్యింది ప్రెషర్ కుక్కర్ అనే పద్ధతికి. ప్రెషర్ కుక్కర్లో మనం దాన్ని ఏంటంటే క్లోజ్గా పెట్టడం వలన ఎక్కువ ప్రెషర్ దగ్గర పోయినప్పుడు దాన్ని బాయిలింగ్ పాయింట్ అనేది కూడా పెరగటం వలన, అంటే మామూలుగా సాధారణంగా మనకి వాటర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది సార్, ఇక్కడ 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళిన అప్పటికీ కూడా అది బాయిల్ అవ్వకుండా ఉండటం వలన అది తొందరగా కుక్ అవ్వటం కానీ, అట్లాగనే అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ అది రిటైన్ చేసుకుని, అంటే మనకి మామూలు కుకింగ్తో పోల్చినప్పుడు మనకు ప్రెషర్ కుక్కర్లో అదేదో 3 విజిల్స్ వేస్తుంది కదా, వేసిన తర్వాత మనం ఆపుదాం అన్నట్టు అంతా కూడా ఒకే రకమైన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అనేది మనం ప్రెషర్ కుక్కర్లో, అంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నటువంటి ఒక బెనిఫిట్. ఆ తర్వాత స్లోగా ప్రజలు ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లకి టర్న్ అయ్యారు. ఇప్పుడు ఈ విజిల్స్ వేసే పని కూడా లేకుండా, ఆపే పనే లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం 1:2 రేషియోలో రైస్ వాటర్ పెట్టుకున్నా కానీ అదేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వాటర్ ఉంటుందా లేదు, అది గింజ ఉడికిన తర్వాత దాని వెయిట్ చేంజ్ వచ్చిందా అనే బేస్ మీద దానిలో ఉండేటటువంటి ఒక సెన్సార్ ఈ ఎలక్ట్రిక్ హీటర్ని ఆన్లో ఉంచటము ఆఫ్లో ఉంచటం ద్వారా కేవలం అన్నం ఉడికేంత వరకు అది వేడిని తీసుకొస్తుంది. ఆ తర్వాత కూడా, అంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే అది కొంత కాన్స్టాంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయటం అనేది ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది వాడతాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ తర్వాత మనకి కనిపిస్తూ ఉన్న ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకుంటాం ఒకటి, ఆ తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నవి ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి సార్. ఏమంటే అందులో ఉండేటటువంటి సెన్సార్స్, మైక్రో ప్రాసెసర్ ఏమంటే అవి బియ్యంలో నీటి శాతం ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది, వంట సమయాన్ని అంటే ఒక స్పెసిఫిక్ వెరైటీకి ఎక్కువసేపు కుక్ చే, మామూలుగా సాధారణంగా మనకి వరి అన్నం అవటానికి మనకి సాధారణంగా 16 నిమిషాల నుంచి 19 నిమిషాల వరకు పడుతుంది సార్. అయితే ఒక్కొక్కసారి వెరైటీ డిఫరెన్స్ని బట్టి దాన్ని గమనించడం కానీ దానికి తగ్గట్టుగా ఇది మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది స్మార్ట్ రైస్ కుక్కర్లో ఉంటుంది సార్. అట్లాగనే స్మార్ట్ రైస్ కుక్కర్లో వీటితో పాటుగా రకరకాల మెనూ మోడ్స్ను కూడా పెడతారు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు తెల్లన్నా దానికి వైట్ రైస్కి మనం ఒక రకమైన మెను పెట్టుకోవచ్చు. బ్రౌన్ రైస్ పెట్టుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా సార్, కొంచెం అంటే నానబెట్టి కనుక దాన్ని ఉడికించుకుంటే బాగుంటుంది అంటారు, దానికి ఒక రకమైన మెను మూడు. అట్లానే మల్టీగ్రెయిన్, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ఏమంటే రైస్తో పాటుగా అంటే దాని జీఏ తగ్గించడానికి కానీ లేకపోతే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగించడం కోసం కొంత శాతం కొర్రల్ని లేకపోతే కొన్ని మిల్లెట్స్ని కలపటం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. అలా కానీ కొంత వేరే సూప్ కానీ లేకపోతే స్టీమింగ్ చేసుకుంటే వాటికి రకరకాల మెను అనే ఉండటం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటుగా స్మార్ట్ కుక్కర్లో సార్ వీటితో పాటుగా వైఫై అలాగనే ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కంట్రోల్ కూడా ఉండటం వలన ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి బిజీ లైఫ్లో కొన్ని కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అప్పుడు దానిని మనం స్టార్ట్ చేసి దాన్ని అంత టైం కూడా ఉండనప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం లేదా ఆఫీస్ నుంచి మనం కనుక ఒక కమాండ్ ఇస్తే వాటిలో ఉండేటటువంటి ఈ ఐఓటీ అనే దాని వల్ల ఏమవుతుందంటే సార్ మనం దీన్ని ఇక్కడ మన మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ మూడింటితో పాటుగా స్మార్ట్ రైస్ కుక్కర్ల ప్రత్యేకత ఏంటంటే దానిలో కొన్ని కొన్ని లో షుగర్ మోడల్స్ అని కొన్ని స్టార్చ్ రిమూవల్ మోడల్స్ అని అట్లాగనే కొన్ని స్లో కుక్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కొన్ని ఉపయోగించుకోవడం అనేది మంచిది సార్. ఈ ప్రత్యేకతలన్నీ ఉన్న వాటినే స్మార్ట్ రైస్ కుక్కర్స్ అని మనం సాధారణంగా సంబోధిస్తాం సార్.
0: అంటే వినియోగదారులకి ఆప్షన్స్ పెరిగినాయి.
1: అవును సార్.
0: అలాగే ఇప్పుడు ఈ స్మార్ట్ కుక్కర్లు మార్కెట్లో ఎక్కువ రావడానికి గల కారణాలు ఏ విధంగా మీరు చూస్తారు సార్?
1: సార్, మొదటిగా మనకి మారుతున్న ఈ జీవన శైలి, ప్రస్తుత కల్చర్లో అందరూ బిజీ ఉండటము, కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి అంత టైం ఉండకపోవటం అనేది ఒకటైతే, రెండవది స్మార్ట్ కుక్కర్స్ ప్రత్యేకత ఇవి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటాయి సార్. అలాగనే కరెక్ట్గా మనము రైస్ని ఎంత టెంపరేచర్ దగ్గర అయితే మనం కుక్ చేస్తున్నామో చాలా యూనిఫామ్గా కుకింగ్ చేయటం అనేది వాటి ప్రత్యేకత. ఈ రెండింటితో పాటు మూడవది ఏంటంటే సార్, ఎక్కువ మంది ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని చూజ్ చేసుకోవడానికి అంటే వారు ఒక డయాబెటీస్ పేషెంట్ అనో లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనో లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారో ఏదో ఒక ఇంతకు మనం అనుకున్నట్టుగా ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉండే వాటిని, అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫ్రెండ్లీ కుక్కర్ అనేది, అలాగనే కొంత స్టార్చ్ రిమూవల్ కుక్కర్స్ అనేవి కూడా. అంటే ఏమంటే సార్, అందులో ఇప్పుడు పాత రోజుల్లో ఎలా అయితే మనం ఈ గంజి వంచే పద్ధతి ఉంటుందో ఈ గంజి వంచే పద్ధతిని ఆ స్మార్ట్ కుక్కర్స్ అవి వాటంతటా అవి చేసేటటువంటి మెకానిజం ఇవి ఉండి వీటి వలన కొంచెం అంటే మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మనకి ఇది తొందరగా జీర్ణం అవుతుందనో జీర్ణం అవ్వదనో. అలాగనే ఇంకొకటి సార్, ఇక్కడ ఎప్పుడు కూడా ఏమంటే డయాబెటీస్ పేషెంట్స్కి స్మార్ట్ కుక్కర్లు ఉపయోగపడతాయనేది ఒకటి అంటూ ఉంటారు సార్. అలా కాదు సార్. ఇప్పుడు మనందరికీ ప్రధానమైన సమస్య మనకి శారీరక శ్రమ తగ్గిపోయినప్పుడు మనందరికీ కెలరీ ఇంటేక్ అవుట్పుట్ దగ్గర చాలా వ్యత్యాసం కనపడతా ఉంది సార్. అంటే మనం ఎంతైతే ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో మనం చేసే శారీరక శ్రమ ఆ కెలరీ ఇంటేక్కి అది మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడ ఊబకాయం రావటం కానీ, ఊబకాయం నుంచి చాలా అసోసియేటెడ్ దాని వలన షుగర్ కానీ వేరే వేరే సమస్యలు కానీ రావటం వల్ల ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ కుక్కర్స్లో నిదానంగా జీర్ణం అవ్వటం, అంటే సార్ ఇక్కడ దీనిని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం సార్. అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకున్న తర్వాత అది మన రక్తంలో చక్కెర స్థాయిల్ని చాలా తొందరగా పెంచేస్తుందా లేకపోతే నిదానంగా జీర్ణమయ్యి నిదానంగా పెంచుతుందా అనేది, అంటే జీఏ ఎక్కువ ఉంది అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, జీఏ తక్కువ ఉందంటే కనుక స్లోగా జీర్ణమవుతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఈ లో జీఏ ఇచ్చేటటువంటి కుక్కర్ కనుక ఏదైనా ఉంది అంటే అది అంటే అటు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలాగనే డయాబెటీస్ లేకుండా అంటే మంచి మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేద్దామని కానీ లేకపోతే సన్నగా ఉందాము, అంటే ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:30 ఒకటింటికి మనం భోంచేసామని అనుకుంటే మనకు సాయంత్రం 4:30కి మళ్ళీ స్నాక్స్ తిందామనేటటువంటి ఒక ఫీలింగ్ రావచ్చు, అంటే ఆకలి అని అనిపించవచ్చు. అదే నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అది అన్నం కానీ వేరే కానీ మనం కనుక తీసుకుంటే అది 4:30, 5:30 అవ్వచ్చు, 6:30 అవ్వచ్చు. సో అక్కడ ఆ నిదానంగా జీర్ణం అవటం వలన ఏంటంటే మనం తీసుకునే ఆహారం అనేది తగ్గుతుంది. సో కెలరీ ఇన్పుట్ అనేది తగ్గటం వలన దాని అసోసియేటెడ్ షుగర్ ఉన్న వాళ్ళకి దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి కానీ అట్లానే షుగర్ లేని వాళ్ళకు కూడా కొంత సరైన నిర్వహణ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడతాయి సార్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ మీద కొంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సార్.
0: అయితే మీరు చెప్పిన దానిలో ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో వ్యాయామం కానీ ఇతరత్ర పనులు శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల అందులో నుంచి మనకు ఈ డయాబెటీస్ రావడానికి లేదా బరువు పెరగడానికి ఒబేసిటీ రావడానికి కూడా కారణాలుగా చెప్తున్నారు. అయితే ఈ స్మార్ట్ కుక్కర్ కొంత మీరేమంటారంటే జీఐ తగ్గించడం వల్ల కొంత మనం ఈ షుగర్ని కానీ వీటిని కొంచెం కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉందంటున్నారు. అయితే అసలు ఈ స్మార్ట్ కుక్కర్ బేసిక్ గా ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సార్? ఈ స్మార్ట్ రైస్ కుక్కర్,
1: స్మార్ట్ రైస్ కుక్కర్ అనేది సార్ ఇప్పుడు నార్మల్ కుక్కర్కి మనం స్మార్ట్ రైస్ కుక్కర్కి స్మార్ట్ అనే పదాన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామంటే సార్ దానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బేస్ మీద పనిచేసేటటువంటి మెకానిజం ఉన్నప్పుడే దాన్ని స్మార్ట్ అనే మాటను మనం వాడతాం సార్. అంటే ఇక్కడ ప్రతి స్మార్ట్ కుక్కర్ కూడా అది ఒక మొబైల్ యాప్ నుంచి నియంత్రించేటటువంటి వ్యవస్థ ఉండాలని ఏమీ లేదు, అది ఒక అందులో ఉన్నటువంటి ఆప్షన్. కానీ స్మార్ట్ అనేది దానంతటదే స్వయంచాలకంగా అందులో ఉన్నటువంటి అంటే ఈ బియ్యానికి వాటర్కి ఉన్న రేషియోని కంట్రోల్ చేసుకుంటూ టెంపరేచర్ని దానంతటది కంట్రోల్ చేసుకుంటూ చేసుకే కలిగేటటువంటి ఉన్నదాని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్. ఈ IoT కానీ లేకపోతే అందులో స్పెసిఫిక్ మెనూ ఉండటం కానీ అందులో ఈ గంజి వంచే విధానం ఉండటమా లేకపోతే కొన్నిసార్లు కొన్ని కుక్కర్లో చిల్లింగ్ అంటే ర్యాపిడ్ చిల్లింగ్ అంటే చల్లబరిచే మెకానిజం ఇదంతా కూడా దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు రకరకాలని. స్మార్ట్ అనే దానిలో బేసిక్గా సెన్సార్స్ దానంతటా అది నియంత్రించుకోగలిగే ఒక స్వయంచాలకంగా పనిచేసేటటువంటి కుక్కర్ని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్.
0: అయితే చాలా మంది వీటిని డయాబెటిక్ రైస్ కుక్కర్ గా కూడా చెప్తున్నారు, ఎందుకంటే కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందనని. సహజంగా మనకు వినియోగదారులు కూడా ఆశపడుతుంటారు, ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్పండి, ఇవి నిజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయంటారా?
1: సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు అంటే ఏదైనా కుక్కర్ కూడా అందులో వండినటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అని ఎవరన్నా ఏదైనా అనుకుంటే కనుక అది పూర్తిగా అపోహ సార్, అందులో నిజం లేదు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్, మన శరీరంలో చక్కెర స్థాయిల్ని మనము మేనేజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఒక విధానం. అంటే మనకి డాక్టర్స్ చెప్పేటటువంటి వ్యాయామం చేయటం కానీ మనం మితంగా తీసుకోవటం కానీ లేకపోతే సమతుల ఆహారాన్ని తీసుకోవటానికి వీటన్నిటిని మనం ఫాలో అవుతూ అంటే సార్ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ మనము ఏది తిన్నా మనం వరి తిన్నప్పుడు మనకు కలిగే సంతృప్తి వేరే దాంతో కలగదు. అయితే మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేటటువంటి వరి రకాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్. మనకి అన్ని వరి రకాలు కూడా ఇంచుమించుగా అంటే హైజీఐ అంటే అవి 70-80 వరకు ఉన్న వాటిని మనం హైజీఐ అంటాం సార్, అంటే చాలా తొందరగా జీర్ణమయ్యి. మనం ఎక్కువ తీసుకునేటటువంటి వరి రకాలకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండి అంటే తొందరగా జీర్ణమైపోయే స్వభావం ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం వలన అందుకనే ఇప్పటి పరిస్థితుల్లో ఏమంటే చాలాసార్లు డాక్టర్స్ కూడా మీరు సాయంత్రం పూట అన్నానికి బదులుగా మీరు ఇంకేదైనా వీట్ బేస్డ్ చపాతీ కానీ ఇంకేదైనా తీసుకోండి కానీ ఇలాంటివి సూచిస్తూ ఉన్నారు సార్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్, ఇక్కడ వండే విధానం ఎలా ఉంది, అట్లాగనే మనం తీసుకునే బియ్యం రకం ఏంటి. ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ అందులో అవి ఖచ్చితంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాంటివి మనం తీసుకుంటున్నామని. కానీ అలాగనే ఆహార పరిమాణం, అంటే మనం తీసుకునే ఆహారాన్ని కడుపు నిండా తీసుకుంటున్నామా లేకపోతే కొంత తక్కువ తీసుకుంటున్నామా, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము. చాలాసార్లు డయాబెటీస్ పేషెంట్స్కి మీరు తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా ఏంటంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వాస్తవానికి మనకి ఆ పర్టికులర్ వెరైటీకి ఇంత ఉందని చెప్పినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా అన్నాన్ని ఓన్లీ అన్నంగా మనం తీసుకోం, ఖచ్చితంగా మనం దానికి ఒక కూరనో లేకపోతే పచ్చడినో పెరుగునో మనం తీసుకుంటాము. ఇక్కడ మామూలుగా మనము 1:1 రేషియోలో అంటే అన్నం ఎంత తీసుకుంటున్నామో కూర కూడా అంత తీసుకోవాలనేది ప్రామాణికంగా ఒకటి ఉంటుంది. కానీ ఇది నిజంగా అంత అంటే ఎక్కువ మంది ఎక్కువ రైసే తీసుకుని తక్కువ రేషియోలో కర్రీస్ని తీసుకుంటాం. ఇక్కడ మనం కర్రీ కానీ లేకపోతే కర్డ్ కానీ అవి కూడా ఈక్వల్ రేషియో పెట్టుకున్నప్పుడు కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంత తగ్గి ఇవన్నీ ఉంటాయి సార్. వీటితో పాటుగా కొన్ని కుకింగ్ మెథడ్స్ మార్చుకోవటం వల్ల కానీ వీటన్నింటితో ఇవన్నీ ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ని ఉపయోగించుకోవటం వల్ల కూడా వీటన్నింటినీ కలుపుకుని మనము కొంత నియంత్రణలో పెట్టుకునేటటువంటి విధానాలుగా చెప్పాలే కానీ ఇవి పూర్తిగా తగ్గించేస్తాయని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు సార్.
0: అయితే పూర్తిగా తగ్గిస్తుంది అని అనుకోవడం అపోహ అంటారు.
1: అవును సార్.
0: డాక్టర్ సందీప్ రాజా గారు, మేము ఇటీవల విన్నది మీరు ఒక ప్రత్యేకమైన స్మార్ట్ రైస్ కుక్కర్ తయారు చేశారని విన్నామండి, దానికి పేటెంట్ కూడా వచ్చిందని తెలిసింది, ముందుగా అభినందనలు అండి.
1: సార్ థ్యాంక్ యూ.
0: అయితే మీరు తయారు చేసినటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ మిగతా వాటికి ఏ విధంగా భిన్నమైంది, దాని నుంచి వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు?
1: సార్ ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో డెవలప్ చేసి మాకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించిన ఈ స్మార్ట్ రైస్ కుక్కర్కి మేము ఇచ్చిన నామకరణం డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అని మేము చెప్తా ఉన్నాము సార్. ఇది సోషల్ మీడియాలో కూడా కొంత ప్రాచుర్యం పొందింది. ఏమంటే సార్ ఇప్పటి వరకు ఇంతవరకు ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్స్ అన్నీ కూడా ఏమంటే కొంత ఈ గంజిని వంచేయటం కానీ లేకపోతే కుకింగ్ స్లో ఆర్ ఫాస్ట్ అని మెదర్స్ పెట్టడం వలన కొంతమేర డయాబెటీస్ పేషెంట్స్కి పనికొస్తాయి అనే విధానంలో చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ మేము తయారు చేసినటువంటి మా పరిశోధనా స్థానం నుంచి తయారు చేసినటువంటి కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే సార్, ఇందులో అన్నం వండేటటువంటి మెకానిజము స్టీమింగ్ మెకానిజంతో పాటుగా అదే కుక్కర్లో ర్యాపిడ్ చిల్లింగ్ అంటే సార్ అక్కడ మేము ఆ వండేటటువంటి అన్నం అనేది మేము తయారు చేసిన స్మార్ట్ రైస్ కుక్కర్లో 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కుక్ అవ్వటం జరుగుతుంది. అట్లాగని ఆ విజిల్ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అది లీనియర్ యాక్చుయేటర్స్ మీద మూవ్ అయిన తర్వాత అక్కడ అది మళ్ళీ వెంటనే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కే కూడా అది ఎక్స్పోజ్ అవుతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ అది వేరే ప్లేస్లోకి వచ్చేసి అది స్టీమింగ్ అవ్వటం వలన అంటే అందులో వండినటువంటి అన్నం అనేది మామూలుగా వండిన అన్నం లాగానే ఉంటుంది సార్. ఇది అంటే ఒక వేగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనకు పాత రోజుల్లో సద్దన్నం తీసుకుంటే చాలాసేపు పనిచేయగలుగుతున్నారు, అంటే వాస్తవానికి దాని జీఏ తక్కువ ఉంటుంది సార్, అంటే నిదానంగా జీర్ణమయ్యే స్వభావం ఉంటుంది. అలాగనే కొన్నిసార్లు పాలల్లో ఈ అన్నాన్ని కలిపి తోడేసుకుని ఇవన్నీ చెప్తూ ఉంటాం సార్. అక్కడ ఆ నైట్ అంతా ఉన్నప్పుడు శాస్త్రీయంగా అంటే ఆ కుక్కర్ పనిచేసే మెకానిజంని శాస్త్రీయంగా చెప్పాలంటే సార్, మనం ఇంతాక అనుకున్నట్టు 70% పిండి పదార్థం ఉన్నప్పటికీ ఆ పిండి పదార్థాల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి సార్. అంటే ఒకటి చాలా త్వరితగతిన జీర్ణమయ్యే పిండి పదార్థము, రెండవది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థం, మూడవది అసలు జీర్ణం కాని పిండి పదార్థం. ఈ కుక్కర్లో తొందరగా జీర్ణమయ్యే పిండి పదార్థం అనేది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థంగా 45% వరకు మారుతుంది. అట్లాగనే ఈ అసలు జీర్ణం కాని రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం సార్, దాని కంటెంట్ 120% వరకు పెరుగుతుంది. ఈ రెండింటితో పాటుగా అందులో ఉండేటటువంటి ఈ గ్రూయల్ రిమూవల్ అంటే గంజిని వడబోసేటటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక 20-22% వరకు తగ్గుతుంది. మేము దీన్ని వరికి చేయడం జరిగింది సార్.
0: సార్, అయితే మనకు వండుకునేటప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ పెరిగినాయి. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే దానిలో పోషకాలు పోతాయని అనుకుంటున్నారు, అది నిజమేనంటారా?
1: సార్, వాస్తవానికి ప్రెషర్ కుక్కర్ వలన మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొద్ది చిన్నపాటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. ఇందులో మనం గనక చూసినట్టయితే ప్రెషర్ కుక్కర్ వాడటం వలన ఉపయోగం ఏంటంటే సార్, అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ కానీ అందులో రిటైన్ చేయటము, ఈక్వల్గా అది ప్రైస్ని కుక్ చేయటం అనేది దానిలో జరిగినటువంటి ప్రత్యేకత అయితే సార్, అందులో ఉండేటటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుపోయినప్పుడు అందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాగనే ఐరన్ కానీ జింక్ కానీ మరికొన్ని మినరల్స్కి బయో అవైలబిలిటీ తగ్గటం అనేది అందులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సమస్య. అయితే ఇప్పటి వరకు కూడా శాస్త్రీయంగా ప్రెషర్ కుక్కర్లో తినేది ఆరోగ్యానికి ఏదో కొన్ని కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఏంటంటే సార్, అది కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా కారకం అవుతుంది అన్నట్టుగా అందులో వేరే వేరే అంటే కొన్ని అక్యుములేట్ అవుతాయి, హెవీ మెటల్స్ వస్తాయి అనేది ఏదో చెప్తా ఉన్నారు సార్. కానీ అది పూర్తిగా ఆ కుక్కర్ ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అనేటటువంటిది అక్కడ మనం గమనించాలి సార్. అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి కుక్కర్ లేదా పాత్రలు అయితే సార్, ఇది నిజమే సార్, అంటే అల్యూమినియంతో తయారు చేసినవి అది వెనిగర్ కానీ లేకపోతే టమాటా కానీ అంటే ఎసిడిక్ అంటే ఈ చింతపండు రసం కానీ అలాంటి అంటే చేపల పులుసు కానీ అట్లాంటి ఏదైనా అందులో చేసినప్పుడు ఎసిడిక్ స్వభావం వలన అందులో ఉండేటటువంటి అల్యూమినియం పాత్ర నుంచి కొంత అంటే ఒక 5 mg వరకు కొంత పార్ట్ ఇందులో లీచ్ అవ్వటం, అందులో అన్నంలో కలవటం అనే దానివల్ల ఆ అల్యూమినియం అనేది శరీరంలోకి పోయినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గమనిస్తాం సార్. కానీ ఇప్పుడు కుక్కర్ చాలా వరకు కూడా ఈ నాన్ స్టిక్ మెటీరియల్తో టెఫ్లాన్ కోటింగ్ ఉండేవాటితో ఉంటాం కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాం కానీ మనం గమనిస్తూ ఉన్నాం సార్. సో మెటీరియల్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది, తప్పితే ప్రెషర్ కుక్కర్లో తినడం వలన ప్రమాదం అనేది అది అపోహే సార్.
0: డాక్టర్ సందీప్ రాజా గారు ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు ఎలా ఉంటాయి, వాటి యొక్క పనితీరు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, అలాగే వాటి యొక్క ప్రయోజనాలు, వాటి చుట్టూ ఉండే అపోహలు చక్కగా వివరించారండి. మీకు ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సార్.
2: పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: ఖరీఫ్ వరి సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్న ప్రధాన ఆహార పంట. ఖరీఫ్కు అనుకూలమైన వరి వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డిజాన్ని కలిపి 24 గంటల తర్వాత నారుమళ్ళలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డిజాన్ని కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకల్ని దంప నారుమళ్ళలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. ఇక వరి విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాన్ని కనుక మనం చూసినట్టయితే, కోత కోసిన వెంటనే విత్తనాలని వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతాన్ని పొందాలి. లీటర్ నీటికి తక్కువ నిద్రావస్థున్న విత్తనాలైతే 6.3 మిల్లీలీటర్లు, లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థున్న విత్తనాలకైతే 10 మిల్లీలీటర్లు గాఢ నత్రికాంబ్లాన్ని కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండకట్టాలి. విత్తన మోతాదును కనుక మనం చూసుకున్నట్టయితే, నాటే పద్ధతికి 20 నుండి 25 కిలోలు, వెదజల్లడానికి 24 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి మనం చూసినట్టయితే, నారుమడిని 10 నుండి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, అలాగే 1 కిలో పొటాష్ని చేరువుల్ని దుక్కులో వేయాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పలచగా నీటిని నిలకట్టాలి. జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. విత్తిన 10 రోజులకి కార్బోఫ్యూరన్ 3 జిగులకెలు సెంటు నారుమడికి 160 గ్రాముల చప్పున వేసుకోవాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, లేదా క్లోరీపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకి, అలాగే 17 రోజులకి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందుగా సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని ఇసుకలో కలిపి పలచగా నీరుంచి వేసుకోవాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ అడ్డుతో కానీ చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాత నాట్లు వేసినట్టయితే మంచిది. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటని మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయడం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయొచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి, ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కూడా కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. దీర్ఘకాలిక రకాలైనట్లయితే వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు వేయడంతో 1 చదరపు మీటర్కి 33 కుదుళ్ళు ఉండేలా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైతే కనుక ఎటు చూసినా 15 సెంటీమీటర్ల దూరంలో చదరపు మీటర్కి 44 కుదుళ్ళు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు వేయడంతో చదరపు మీటర్కి 66 కుదుళ్ళు ఉండేలా జాగ్రత్త పడాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుండి 5 మొక్కల చప్పున నాట్లు వేసుకోవాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25% పెంచి 3 దఫాలుగా కాక 2 దఫాలుగా, అంటే 70% దమ్ములోను, మిగతా 30% అంకురం దశలోనూ వేసుకోవాలి. ఇక వరిలో సమగ్ర పోషక యాజమాన్యాన్ని కనుక మనం చూసినట్టయితే, భూసార పరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువుల్ని వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్టయితే 20 నుండి 25% వరకు నత్రజనిని ఆదా చేయొచ్చు. వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పైర్లను పెంచి కలయదునడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా సుమారుగా 20 నుండి 25% నత్రజని, భాస్వరం, పొటాష్లను కూడా ఆదా చేయొచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోల్లో, అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా మొదలైన జీవన ఎరువుల్ని వాడి నత్రజని, భాస్వరం మోతాదుల్ని 10 నుండి 20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి ఆకుపచ్చ శైవలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరానికి 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. నాచు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7 నుండి 10 రోజుల మధ్య మడిలో పలచగా నీరు నిలగట్టి ఎకరానికి 4 కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడంతా సమానంగా పడేటట్లుగా చల్లుకోవాలి. వరి పొలం దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి పలచగా నీరు నిలగట్టి 100 నుండి 150 కిలోల అజొల్లాన్ని వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలయదున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట, అలాగే 12 కిలోల నత్రజని ఈ అజొల్లా వల్ల నేలకు చేరుతుంది. ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 నుండి 400 గ్రాముల కల్చర్ అజిటోబ్యాక్టర్ని పట్టించాలి, లేదా 1 కిలో కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో చల్లాలి. దీనివల్ల ఎకరానికి 8 నుండి 16 కిలోల నత్రజని అందుతుంది. ఐజోస్పెరిల్లం కూడా అజిటోబ్యాక్టర్ లాగా వాడుకోవచ్చు. ఇక ఫాస్ఫో బ్యాక్టీరియా విషయానికి వచ్చినట్టయితే ఇది భాస్వరపు జీవనెరువు. భూమిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరానికి సరిపడే విత్తనంతో 200 నుండి 400 గ్రాముల కల్చర్ని పట్టించాలి, లేదా 1 కిలో కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడుకోవచ్చు. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటడానికి ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద పదునుల్లో మాత్రమే సమానంగా విదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పలచగా నీటిని పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టి గాని కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువుల్ని రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెలక భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగం వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ, అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు. దమ్ములోనే వేయడం మంచిది. ఇక వరిలో జింకు లోప లక్షణాలని కనుక మనం చూసినట్టయితే పైనుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది. నాటిన 2 నుండి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కలా తుప్పు లేదా ఇటుకరంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడిసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ కూడా పైరు పచ్చబడదు. ఈ జింక్ లోప నివారణకి ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పేర్లకు ఒకసారి, 2 పంటలు పండించేట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి, లేదా పైరు మీద జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువును జింక్ సల్ఫేట్తో కలిపి వేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు మందులు అలాగే తెగుళ్ల మందుల్ని కలిపి వాడకూడదు. వరిలో ఇనపద్ధతి లోప లక్షణాలని కనుక మనం గమనించినట్టయితే లేత చిగురాకులు తెల్లగా మరి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుకరంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగవు. వర్షాధార నారుమళ్లలో, మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకి దంప నారుమళ్ళు పోస్తే ఈ సమస్య రాదు. లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని, అంటే 0.5 నుండి 1% ద్రావణాన్ని వాడుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో పలచగా, అంటే 2 నుండి 3 సెంటీమీటర్ల నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు వరకు నీరు ఉండాలి. కోతకి 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టుకోవాలి. ఇక వరిలో కలిపి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే నారుమడిలో ఊద నిర్మూలనకి ఎకరా నారుమడికి బిటాక్లోర్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలిపి విత్తిన 7వ రోజు లేదా 8వ రోజున మడిలో నీటిని తీసేసి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 14వ రోజు 15 రోజులప్పుడు సైహలోపాబ్యూటైల్ 10%, 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి.
0: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో వింటారు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్రజగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రాష్ట్రీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 11:45 రేపటి ప్రసార వివరాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం వినేద్దాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు.

0: అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18 తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్రమోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी कि 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन्ड ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పఠనీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుంది.

0: ఉందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బర్న్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మేజర్, ఈ చిత్రం నుండి సి శ్రీరామ్ గానం చేశారు.

కార్యక్రమంల తర్వాత శ్రేయా ఘోషాల్ ఆలపించిన పాట వినబోతున్నారు. చిత్రం రూల్స్ రంజన్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో మరికొద్ది క్షణాల్లో వింటారు. ఢిల్లీ నుండి రిలే.

పాడబోతున్న పాట పండగ చేసుకో ఈ చిత్రం నుండి ఎస్ తమన్ ఆలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం.

కార్యక్రమంలో తర్వాత రాజా సాబ్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా ఇంకా శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు తమన్ ఎస్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ
1: దేశ్ కే రోడ్ మ్యాప్ కో 2047 కా బనాయేంగే తబ్ వికసిత్ భారత్ కే సప్నో కా సంకల్ప కా సాకార్ పూరా హోగా లేకిన్ ఉస్మే సబ్సే బడా ఆధార్ భారత్ కా కృషి కా హై ఔర్ ఇసిలియే కృషి హమారే ఖాద్య సురక్షా కో తో ప్రధాన కర్తీ హై హమారీ గ్రామీణ అర్థవ్యవస్థా హమారీ సామాజిక స్థిరతా కిసాన్ కే జీవన్ కే అందర్ ఆర్థిక సామాజిక పరివర్తన్ ఔర్ ఉస్కే సాత్ దేశ్ కీ రాష్ట్ర కీ సేవా కా యే కామ్ అగ్రికల్చర్ కిసాన్ కే మాధ్యమ్ సే హీ సంభవ్ హో సక్తా హై.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు కెమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2,381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2,006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2,150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: హైడల్ ప్రాజెక్ట్ కి దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార్ రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్మే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ 2,911 కరోడ్ రూపాయలు.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
3: Dust storm warnings and thunder squall warnings are given for Rajasthan, so that's why you can see that orange color warning is issued for them. Similar warnings are issued for Madhya Pradesh also. Heavy rainfall warnings are issued today for East Uttar Pradesh, Bihar, Odisha, Assam, Meghalaya, Nagaland, Manipur, Tripura, Mizoram and Gangetic West Bengal. In South Peninsular India, you can see that heavy rainfall warnings are issued for Telangana, Coastal Andhra Pradesh, Coastal Karnataka, South Interior Karnataka, Kerala and Tamil Nadu.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అరంగ్రేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవ విశేషాలు సమర్పణ డాక్టర్ ఎస్ మదన్మోహన్. తరువాత సరస వినోదిని సమస్య పూర్ణం సమర్పణ డాక్టర్ పైడపాటి ఉమానాథ శర్మ. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. 10:30 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్యకుమార్ గారితో పరిచయం. 11:00 తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం. తరువాత చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం. అనంతరం కల్పలత. 11:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో మనోవికాసానికి బాల సాహిత్యం శ్రీమతి జి రాధికారావు గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి తూము కృష్ణకుమారి బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో బొప్పాయిని ఆశించే పురుగులు తెగుళ్ళు నీటి యాజమాన్యం డాక్టర్ వి సురేఖాదేవి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం విశేషాలు ఉంటాయి. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. ఒప్పుకున్న తప్పు చీపురులా మనసుని శుభ్రం చేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47 దాటి 24 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

పెట్టించుకున్నారు. కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలైంది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు. కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలైంది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.